శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 19వ తేదీ మంగళవారం. వివిధ భారతిలో సమయం 5:58:45. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ నిల్వలకు ఎటువంటి కొరత లేదని ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. ఇంధన సరఫరా స్థిరంగానే ఉందని, ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్రంలో 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం విడుదల కానుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వారి ఖాతాల్లో 262 కోట్లు జమ చేస్తారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్బోర్డును తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను కొత్త తరం అణు ఇంధన ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన ప్రపంచ భాగస్వామిగా నిలబెట్టడమే తమ ధ్యేయమని, ఇందుకోసం ప్రపంచ స్థాయి వ్యవస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. విశాఖ కేజీహెచ్లో సెంటర్ ఆఫ్ కాంపిటెంట్ హిమోగ్లోబినోపతి సెంటర్ను కూటమి నేతలతో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. కృష్ణా ప్రాజెక్టులను నదీ యాజమాన్య మండలికి అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన 2 రిట్ పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్లు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. పునర్విభజనలో భాగంగా రాష్ట వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పెరిగిన డివిజన్లు, వార్డులపై కమిషనర్లు ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 25న తుది జాబితాను పురపాలక శాఖ ఆమోదం కోసం పంపనున్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం 6:04:40. వందన సినీ భక్తి పాటలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్ అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్టంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్టంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీనీవా, వంశధార తదితర ప్రాజెక్టులకు

0: కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
1: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనే విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకిత భావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్ 1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాద రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సిబి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, నక్సలిజాన్ని అణచివేయటంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్టాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మాటే వినడుగా వినడుగా వినడుగా.
1: రే రే, ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
2: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
1: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
2: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
1: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
2: ఐ ఆమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్, సో
3: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
4: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మవాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
5: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
4: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
5: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3 కి.
4: ట్యూన్ చేసావా?
5: అవునక్కా, వివిధ భారతి 101.3 లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
4: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ ఆ కాఫీ కప్ నాదిరా?
5: కానీ అక్కా కాఫీ టైం మాత్రం మనందరిది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
1: ఆ ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కే సాథ్ ట్రేడ్ అండ్ ఇకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసీ అగ్రిమెంట్ కే మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్దతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు, పోటీ స్ఫూర్తిని ఆయన సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయ గాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ది, శ్రేయస్సు కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్దతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్టిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
2: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: వింటున్న వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: స్టూడియోలో సమయం 7:15. భగవద్గీత పారాయణం వింటారు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 15వ శ్లోకం.
2: శరీర వాంగ్మనోభిర్యత్

నరహ మానవుడు శరీర వాంగ్ తన శరీరంతోనూ మనోభిహి వాక్కుతోనూ మనస్సుతోనూ న్యాయం వా ధర్మసమ్మతమైనది గాని విపరీతం వా ధర్మ వ్యతిరేకమైనది గాని అయినటువంటి యత్ కర్మ ఏ పనిని ప్రారభతే నిర్వర్తిస్తున్నాడో తస్య ఆ పనికి ఏతే ఇప్పుడు చెప్పిన ఈ పంచ ఐదు హేతవః కారణాలు అవుతున్నాయి. శరీర వాంగ్మనోభిర్యత్

0: అర్జున, మానవుడు తన శరీరంతో గాని వాక్కుతో గాని మనస్సుతో గాని ఏ పని చేసినా సరే అది న్యాయమైనా అన్యాయమైనా ప్రకృతి సిద్ధ సహజ క్రియ అయినా సరే దానికి వెనుకటి శ్లోకంలో చెప్పుకున్న 5 అంశాలే కారణాలు. ఆ 5 అధిష్టానం, కర్త, కరణం, పృథక్ చేష్టా, దైవం. ఈ 5 అంశాలే కారణాలవుతున్నాయి. కర్మలను ఎన్ని రకాలుగా విభజన చేసినా సరే వాటన్నిటికీ కారణాలు పైన చెప్పుకున్న 5 అని తేలుతోంది. ఈ 5ంటిలోనూ జీవాత్మ అనేవాడు లేడు అని మనం జాగ్రత్తగా గుర్తించాలి.
1: శరీర వాంగ్మనోభిర్యత్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: Red Bharati FM 101.3.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
3: ఆకాశవాణి.
1: తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
3: ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
3: ఆకాశవాణి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో. మరి మీరు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:23 అయితే అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం? మనమైతే మన ఫేవరెట్ కాఫీ టైంకి వెల్కమ్ చెప్పేద్దామా. మరి కాఫీ టైంలో ఈరోజు డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడేసుకుందాం. సో మరి ఇవాళ డే స్పెషల్స్ ఏం తీసుకొచ్చాడు రాకింగ్ మధు అని అందరూ ఎదురు చూస్తున్నారు, నాకు కూడా అర్థమైపోయింది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనమైతే మాట్లాడుకుందాం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలోని ఇల్లూరు గ్రామంలో మే 19 జన్మించిన, అక్కడే విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొనడంతో ఆయన జైలు జీవితాన్ని గడిపారన్నమాట. మరి భారతదేశపు 6వ రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఇంకా లోక్సభ స్పీకర్గా ఆయన తన జీవితంలో ఈ పదవులన్నీ చేపట్టిన ఏకైక భారతీయ నాయకుడు ఆయనే నీలం సంజీవ్ రెడ్డి. ఈరోజు మరి ఆయన జన్మించిన రోజు. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కాఫీ టైంలో. మరి మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ మరి నేనైతే ప్లే చేస్తున్నాను. భీష్మ మూవీ నుండి సాంగ్ అయితే వచ్చేస్తుంది, సరీ సరీ అనే సాంగ్ అయితే అనురాగ్ కులకర్ణి పడిన ఈ పాట మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

వెల్కమ్ బ్యాక్ టు కాఫీ టైం. మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాం కదా, మరి కాఫీ లాంటి కబుర్లు మరి మీకోసం నేనైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి కాఫీ టైంలో మరి ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే, ప్రముఖ హిందీ నవల రచయిత, వ్యాసకర్త, పండితుడైన ఆచార్య హజారీ ప్రసాద్ ద్వివేది, మరి హిందీ సాహిత్యంలో ఆయన శాశ్వత వారసత్వం, చారిత్రక కల్పన, ముఖ్యంగా కబీర్నాథ్ సాంప్రదాయం, హిందీ సాహిత్యం యొక్క చారిత్రక రూపురేఖలను రాశారు. మరి హిందీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలకు గాను 1957లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. హజారీ ప్రసాద్ ద్వివేది ఈరోజు ఆయన మన మధ్య లేని రోజు. సో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, అల్లసాని అనే పాట అయితే వస్తుంది. ఆర్గానిక్ అల్లుడు, ఆర్గానిక్ మామ హైదరాబాద్ అల్లుడు మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. ఎస్వి కృష్ణారెడ్డి, హరిణి అండ్ శ్రీకృష్ణ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము కాఫీ టైంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూస్తే 7:35 అయితే అయిపోయింది. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి కాఫీ టైంలో మనమైతే ఉన్నాము. మంచి కాఫీ లాంటి కబుర్లు మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు వరల్డ్ ఫెయిర్

మనం క్రీడాస్ఫూర్తిని ఖచ్చితంగా మనం అయితే పాటించాలి. సో మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అర్ధ శతాబ్దం మూవీ నుండి, ఏ కన్నులు చూడనే అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాట మీకోసం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షూడియోలో టైం చూస్తే 7:48. మరి మనమైతే ఉన్నాము కాఫీ టైంలో. మరి ఇవాళ డే స్పెషల్స్ గురించి మనమైతే మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకో డే స్పెషల్ ఏంటి అంటే, అస్సాంలోని బరాక్ లోయలో మే 19వ తేదీని భాషా అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారన్నమాట. మరి రాష్ట్రానికి ఏకైక అధికారిక భాషగా చేయాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ వారి త్యాగాలకు గుర్తుగా షాహిద్ దివాస్గా ఇవాళ జరుపుకుంటున్నారు. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం కాఫీ టైంలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ తొలి ప్రేమ మూవీ నుండి మీకోసం నేనైతే ప్లే చేస్తున్నాను. అల్లసాని వారి పద్యం అనే పాట అయితే వస్తుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకి మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ వచ్చి శ్రీమణి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి మనమైతే ఉన్నాము కాఫీ టైంలో. మరి కాఫీ టైంలో చాలా విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం కదా. మరి ఇంకో విషయం అయితే మీకోసం అయితే రెడీగా ఉంది. డిజిటల్ ఇంకా వర్చువల్ కేర్తో సహా ప్రతి సందర్భంలోనే వ్యక్తి యొక్క కుటుంబ రక్షణే వైద్యానికి మూల స్తంభంగా నిలవడమే కాకుండా, మరి ఈరోజు ఫ్యామిలీ మెడిసిన్లో దృష్టి పెట్టడం, మెరుగైన వైద్యం అందించడం ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం. మరి హెల్త్ ఈజ్ వెల్త్ అనేది అందరికీ తెలిసినదే కదా. సో మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే, మరి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిదే అన్నమాట. సో మరి మనం ఏదైనా తీసుకునే ముందు మరి అది కరెక్టేనా కాదా అనేది మనకి ముందే తెలుసుకొని, అది లోపలికి వెళ్ళాక ఇన్ కేస్ మనం ఒకసారి తీసుకున్నాక మళ్ళీ దానిని మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. కాబట్టి సో మరి ఫుడ్ అనేది చాలా కేర్గా తీసుకోవాలి, చాలా హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, చాలా న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకోవాలి. మరి ఇవాళ ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవంగా మనమైతే జరుపుకుంటున్నాం. మరి ఇది వాళ్ళ కాఫీ టైంలో చాలా విషయాలు మనమైతే మాట్లాడుకుందాం కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది అరవింద సమేత వీరరాఘవ మూవీ నుండి, రెడ్డి ఇక్కడ చూడు అనే పాట అయితే వస్తుంది. డాలర్ మెహందీ అంజనా సౌమ్య పాడిన ఈ పాటకు మ్యూజిక్ తమన్ ఎస్ఎస్, లిరిక్స్ వచ్చి రామజోగ శాస్త్రి. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో రాష్ట గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. విజయవాడలోని లోక్ భవన్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ముఖ్యమంత్రి నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశం నిర్వహించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డును రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2.75 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్టంలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరగనున్న మత్స్యకార సేవ కార్యక్రమంలో పాల్గొని 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ బృతిగా వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 8:05 అయిపోయింది. మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలోకి. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలోకి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, నేనైతే అప్డేట్ తీసుకొచ్చేసాను. మరి పెట్రోల్ లీటర్ ధర వచ్చేసరికి 113.88 రూపాయలు అయితే ఉంది. అలాగే డీజిల్ రేటు కూడా ఉంది. డీజిల్ రేటు ఎలా ఉంది అంటే డీజిల్ లీటర్ ధర వచ్చేసరికి 101.57 రూపాయలు అయితే ఉంది. ఇంకా ఇవాళ గోల్డ్ రేట్స్ అండ్ సిల్వర్ రేట్స్ అయితే తెలుసుకుందాం. మరి రేట్స్ ఎలా ఉన్నాయి అంటే గోల్డ్ రేట్ వచ్చేసరికి 24 క్యారెట్స్ గోల్డ్ గ్రాము ధర వచ్చేసరికి 15,621 రూపాయలు అయితే ఉంది. అలాగే ఇంకా సిల్వర్ రేట్ ధర వచ్చేసరికి 310 రూపాయలు అయితే ఉంది.

ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ చిత్రలహరి మూవీ నుండి ప్రేమ వెన్నెల అనే పాట అయితే వస్తుంది. సుదర్శన్ అశోక్ పాడిన ఈ సాంగ్ వినేద్దాం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
2: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
1: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
2: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
1: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
2: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
1: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి. స్వరాల విరిబోణీ.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనముందాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ వెదర్ అప్డేట్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం నేనైతే వెదర్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఇవాళ వెదర్ ఎలా ఉండబోతుంది అంటే 9 గంటలకు 33 డిగ్రీలు, అలాగే 10 ఇంటికి 36, 11 ఇంటికి 37, 39, 41, ఇంకా 42 డిగ్రీల నుంచి 42, 43, 41 దాకా, అంటే ఈవినింగ్ 6 వరకు చాలా ఎండగానే ఉంటుంది. సో మరి చాలా వరకు ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం మంచిది. సో మరి ఏమన్నా ఉంటే 10 లోపుగా మంచిగా అసలు ఏమన్నా తెచ్చుకోవాలి అనుకుంటే వెంటనే తెచ్చేసుకొని మళ్ళీ బయటికి వెళ్లకుండా ఇంట్లోనే సేఫ్గా ఉండండి. డ్రింక్ అలాగే వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటూ ఉండండి. వాటర్ అనేది అస్సలు మర్చిపోవద్దు. సో మరి ఈ టైంలో ఫుడ్ తీసుకోబుద్ది కాదు కాబట్టి కొంచెం న్యూట్రిషన్ అలాంటివి ట్రై చేయొచ్చు. ఇంకా మంచిగా సూపర్గా అసలు లిక్విడ్స్ అయితే మంచిగా ట్రై చేసుకోవచ్చు. శీతల పానీయాలు అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట, మనకు హెల్తీగా ఉంటుంది కాబట్టి. మరి సేఫ్గా ఉండండి. మరి ఇది ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడలో మరి వెదర్ అప్డేట్ అయితే మనమైతే వినేసాం కదా. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మహర్షి మూవీ నుండి, సుమం ప్రతి సుమం అనే పాట అయితే వస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ దానికి పాడిన ఈ పాటకు లిరిక్స్ నయని కృష్ణమూర్తి. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడలో. మనమైతే ఉన్నాము. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మరి అందరూ వెయిటింగ్గా ఉన్నారు కదా. మరి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి మీకోసం నేనైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ తీసుకొచ్చేసాను. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే ఉంది. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉండాలి. ఇంకా వేకెన్సీస్ వచ్చేసరికి 9,195 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మరి శాలరీ వచ్చేసరికి అలాగే 21,000 నుండి 69,000 మధ్యలో ఉండవచ్చు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే, అంటే ఇవాల్టి లాస్ట్ డేట్ అయితే ఉంది. మరి తప్పకుండా వెబ్సైట్లో అయితే చెక్ చేయండి. ఇంకా యూబీఐ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కూడా ఉంది. వేకెన్సీస్ వచ్చేసరికి 1,865 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. ఇంకా శాలరీ వచ్చేసరికి 15,000 నుండి 20,000 వరకు ఉండొచ్చు. స్టైపెండ్ అన్నమాట అది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే 2026, అంటే ఇవాళ లాస్ట్ డేట్ అయితే చూపిస్తుంది. మరి ఒక్కసారి వెబ్సైట్లో అందరూ చెక్ చేసుకొని తప్పకుండా ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెబ్సైట్లో చెక్ చేసుకొని తప్పకుండా అప్లై చేసుకోండి. ఆపర్చునిటీ అయితే మిస్ కాకండి. మరి ఇది ఇవాళ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనమైతే తెలుసుకున్నాం కదా. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీ నుండి. మరీ అంతగానే పాట అయితే వస్తుంది శ్రీరామచంద్ర పాడిన. ఈ పాటకు మ్యూజిక్ మిక్కీ జే మేయర్, లిరిక్స్ వచ్చి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి మనముందాము గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ అప్డేట్స్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి కనకదుర్గ టెంపుల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సో మరి జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఇంకా అలాగే ఫ్లైఓవర్ మీద కూడా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా అలాగే కెనాల్ రోడ్లో కూడా ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది, మరి జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా చంద్రరాజేశ్వరరావు రోడ్డు కూడా కొంచెంగా ట్రాఫిక్ అయితే వచ్చేసింది అనమాట. మరి బెంజ్ సర్కిల్ దగ్గర కూడా ఆటోమేటిక్గా ట్రాఫిక్ అయితే కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి తప్పకుండా సెల్ ఫోన్ డ్రైవింగ్ అయితే చెయ్యొద్దు. మరి ఏమన్నా అర్జెంట్ కాల్స్ వస్తే తప్ప పక్కన ఆపి మాట్లాడండి, తప్ప మరి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ అయితే చేయొద్దు. ఇంకా అలాగే హెల్మెట్ అయితే తప్పకుండా పెట్టుకోండి, సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోండి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ ఖచ్చితంగా పాటిస్తూ ఉండండి. మరి ఇంకా అలాగే మరి సేఫ్గా ఉండండి, సేఫ్గా వెళ్ళండి. మరి మీకోసం ఇంట్లో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి మరి సేఫ్గా వెళ్ళాలి. సేఫ్ డ్రైవింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మరి ఇది మళ్ళీ గుడ్ మార్నింగ్ విజయవాడలో ట్రాఫిక్ అప్డేట్ అయితే మనం అయితే మాట్లాడేసుకుందాం. మరి ట్రాఫిక్ అప్డేట్ అయిపోయింది. మరి కోర్టు, ఇవాళ కోర్టు గురించి మనం అయితే మాట్లాడుకుందాం. మరి స్టాండ్ అలోన్ సీ ద గ్లోరీ ఆఫ్ యువర్ ఓన్ సోల్ అండ్ సీ దట్ యూ విల్ హ్యావ్ టు వర్క్ అనమాట. ఒంటరిగా నిలబడు, నీ ఆత్మ యొక్క మహిమ చూడు, నీవు కష్టపడవలసి ఉంటుంది అని గ్రహించు. మరి ఇంకొన్ని విషయాలు ఈ కోట్ గురించి మాట్లాడుకుందాం. మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బందోబస్త్ మూవీ నుండి పలికే పలికే అనే పాట అయితే వస్తుంది. జావేద్ అలీ, దర్శన, కేటీ, ప్రవీణ్, సైవి పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో మనమున్నాము గుడ్ మార్నింగ్ విజయవాడలో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే కోట్ మాట్లాడుకుంటున్నాం కదా, ఒంటరిగా నిలబడితేనే మన ఆత్మ యొక్క మహిమను మనం చూడగలం, అలాగే మనం కష్టపడవలసి ఉంటుందని చెప్పి మనమైతే తెలుసుకోవాలి. మనం ప్రపంచంతో లేదా ఇతరులతో నిజంగా కలవనప్పుడు మీలో మీరు ఒక ప్రశాంతమైన అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. మరి అప్పుడే కదా మనలోని సామర్థ్యం అంటే ధైర్యం ఇంకా మనలో ఉన్నాయని మనకైతే తెలుసుకోవాలి. సో మరి మనం ఎప్పుడైతే మనం ఓన్గా మనం సెల్ఫ్ రియలైజేషన్ అనేది అవుతామో, ఎప్పుడైతే సెల్ఫ్ రియలైజేషన్ అవుతామో అప్పుడే మనం ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం ఎంతవరకు చేయగలం, మనలోని ధైర్యం ఎంత ఉంది అనేది ఏ ప్రయత్నం లేకుండా మనకు తెలియదు. సో మరి ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం ఈ కోడ్ గురించి గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ నుండి వాలుకల్ల పిల్ల అనే పాట అయితే వస్తుంది. అనూప్ రూబెన్స్, సుచిత్ర పడిన. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనం అయితే మాట్లాడుకున్నాం కదా, మరి మనం బలం బయటి ప్రపంచం తీసుకునేలా ఉండడం, ఉండకపోవడం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం మన సొంత కాళ్ళపై నిలబడి ఉండి మనం నమ్మకం మన మీద మన నమ్మకం ఉంటే చాలు, మనం విల్నెస్ నుండి మన నమ్మకం అనేది పుడుతుంది అన్నమాట. సో మరి మనం ఏదైనా చేయగలం అనే నమ్మకం ఉంటేనే ఎప్పుడైనా మరి ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు, లేదంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది తెలియదు. మనం అయితే మన ప్రయత్నం మనం చేయాలి. సో మరి ముందు మనమనేది ముందు అడుగు వేయాలన్నమాట. సో అప్పుడే మనకు ఏదైనా సాధ్యమవుతుంది, ఏదైనా చేయగలం. ఇంకొన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ గద్దలకొండ గణేష్ మూవీ నుండి, ఎల్లవచ్చి గోదారం అనే పాట అయితే వస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

0: అలా అదిను యాప్ ద్వారా అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే ఉన్నాము, మంచి కోట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మన శక్తి మనం గుర్తించడం మొదటి ప్రయత్నం, కానీ అది మొదటి ప్రయత్నమే అయినప్పుడు ఎప్పుడైతే మనం చేయవలసిన పనిని పక్కన పెట్టి ఆత్మవిశ్వాసం ఒక్కటే ఉంటే సరిపోదు కదా. మరి ఆచరణ కూడా తోడైతేనే ఆ పనిని మనం పూర్తి చేయగలం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో మంచి కోట్ గురించి. మరి నెక్స్ట్ సాంగ్ మీకోసం అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఫలక్నామా దాస్ మూవీ నుండి, దాసు బిందాస్ అనే పాట అయితే వస్తుంది. కైలాష్ కేర్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. వెల్కమ్ బ్యాక్ టు గుడ్ మార్నింగ్ విజయవాడ. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమైతే కోవిడ్ గురించి మాట్లాడుకుందాం కదా. మరి మన మీ లక్ష్యాన్ని సాధించడానికి, ఇతరులకు సేవ చేయడానికి అవసరమైన కృషి చేయడానికి, క్రమశిక్షణ కఠోర శ్రమను చేయడానికి ఎప్పుడూ మనం రెడీగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మరి ఇవాళ కోట్ అయితే వినేశారు కదా, స్టాండ్ ఎలోన్, సీ ద గ్లోరీ ఆఫ్ యువర్ ఓన్ సోల్ అండ్ సీ దట్ యు విల్ హ్యావ్ టు వర్క్. ఒంటరిగా నిలబడు, నీ ఆత్మ యొక్క మహిమను చూడు, నీవు కష్టపడవలసి ఉంటుందని ఎప్పటికైనా మనం గ్రహించాలి అన్నమాట. సో మరి బ్యూటిఫుల్ కోట్ అయితే వినేశారు కదా. విన్ టు స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదయని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
2: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
1: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
2: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
1: మానవులను సృష్టించేది బ్రహ్మ,
2: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
3: భగవద్గీత పారాయణం.
4: శ్రీమద్ భగవద్గీత.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల సవాళ్ల మధ్య భారత్, యూరప్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వీడన్లో నిన్న నిర్వహించిన యూరోపియన్ సీఈఓల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలకు ఎటువంటి కొరత లేదని ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంది. ఇంధన సరఫరా స్థిరంగానే ఉందని, ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్రంలో 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం విడుదల కానుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈ రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్బోర్డును తయారు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను కొత్త తరం అణు ఇంధన ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన ప్రపంచ భాగస్వామిగా నిలబెట్టడమే తమ ధ్యేయమని, ఇందుకోసం ప్రపంచ స్థాయి వ్యవస్థలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఆ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు. విశాఖ కేజీహెచ్లో సెంటర్ ఆఫ్ కాంపిటెంట్ హిమోగ్లోబినోపతి సెంటర్ను కూటమి నేతలతో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. కృష్ణా ప్రాజెక్టులను నదీ యాజమాన్య మండలికి అప్పగించడంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన 2 రిట్ పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఆగస్టుకు వాయిదా వేసింది. రాష్ట్రంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి స్టూడియోలో టైం చూసే 9:06 అయితే అయిపోతుంది. నేను మీ ఆర్జే రాకింగ్ మధు అయితే మరి మీతో నేనైతే జోరుగా హుషారుగాలోకి వెల్కమ్ చెప్పేస్తున్నాను. మరి జోరుగా హుషారుగాకి వెల్కమ్ చెప్పేస్తూ మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సైలెంట్ ఎడిక్షన్ అంటే మోస్ట్లీ వ్యాలిడేషన్ ఎడిక్షన్ అంటే మన వాల్యూస్ని లైక్స్ని అలాగే రిప్లైస్ని అటెన్షన్ అప్రూవల్తో మెజర్ చేయడం ఇలా చాలానే ఉన్నాయి. అవేంటో మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఆగట్టునుంటావా అనే పాట అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమున్నాం కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సైలెంట్ ఎడిక్షన్ అంటే ఎలా ఉంటుంది అంటే, మోస్ట్లీ వాల్యుయేషన్ ఎడిక్షన్ అంటే మన వాల్యూస్ని లైక్స్ ఇంకా రిప్లైస్ అటెన్షన్ అప్రూవల్తో మెజర్ చేయడం ఇలానే చాలా చూస్తున్నాం కదా. మరి అసలు మనం ప్రజెంట్ ఉన్న సొసైటీలో ఎటువైపు వెళ్తున్నామో చూద్దాం. ఆన్లైన్లో స్టోరీ పెట్టక ఇమీడియట్గా వ్యూస్ అయితే మనం చూసేస్తాం కదా, మరి చెక్ చేస్తాము. అలాగే మెసేజెస్కి లేట్ రిప్లై వస్తే వన్ థింక్ చేయడం, అంతే ఓవర్ థింక్ చేస్తూ ఉండడం. మరి ఓవర్ థింక్ చేస్తూ ఉండి ఏమైందా అని ఆలోచించడం. ఇంకా లాస్ట్ సీన్ కానీ బట్ నో రిప్లై. మరి లాస్ట్ సీన్ చూడడం మరి రిప్లై లేదు అంటే మూడ్ ఆఫ్ అవడం సర్వసాధారణం అయిపోయింది. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. జోరుగా హుషారుగాలో సైలెంట్ ఎడిక్షన్ ఎలా ఉంటుంది మన మీద అనేది. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ నుండి ఆకాశం బద్దలైన అనే పాట అయితే వస్తుంది. సాగర్ మేఘా పాడిన ఈ పాటకి మ్యూజిక్ మణి శర్మ, లిరిక్స్ అనంత శ్రీరామ్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము జోరుగా హుషారుగా లో, మరి జోరుగా హుషారుగా లో. ఇవాల్టి టాపిక్లో మనమైతే ఉన్నాము సైలెంట్ అడిక్షన్ మన మీద ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సైలెంట్లో ఎలా అడిక్ట్ అయిపోతుంది అనేది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఎప్పుడైతే ఒకరితో కంపేర్ చేసుకోకుండా ఉంటామో అదే మన మైండ్

సెట్ నుండి త్వరగా బయటికి రాకపోవడం, ఇంకా కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, సో మరి అది మైండ్ సెట్ నుండి త్వరగా బయటికి రాకపోవడం చాలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా అప్రిసియేషన్ లేకపోతే ఎఫర్ట్ వేస్ట్ అనిపించడం, ఇంకా ఆఫ్లైన్ హ్యాపీనెస్ కన్నా ఆన్లైన్ అటెన్షన్ ఇంపార్టెంట్ అవ్వడం చాలా అయితే ఈరోజు సైలెంట్ అడిక్షన్ మన ప్రజెంట్ జనరేషన్ మీద నడుస్తుంది. సో మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా. లో మరి మీకోసం నెక్స్ట్ సూపర్గా సాంగ్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అంటే సుందరానికి మూవీ నుండి ఎంత చిత్రం అనే పాట అయితే వస్తుంది. అనురాగ్ కులకర్ణి, కీర్తన, వైద్యనాథ్ పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము జోరుగా హుషారుగా లో విత్ యువర్ ఆర్జే రాకింగ్ మధుతో. మరి టైం చూస్తే 9:31 అయితే అయిపోయింది. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేస్తే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని చేసేది కూడా ఆపేసి ఆలోచించడం అది కరెక్ట్ అని మన మనసుకు తెలిసినా కూడా మరి మనం దాచి గురించి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మరి మనకు కరెక్ట్ అని మనకి తెలిసినా కూడా మనం దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళేమనుకుంటారో అని ఫియర్తో డెసిషన్స్ తీసుకోవడం చేస్తుంటాం. మరి మీరే ఆలోచించండి, ఏది కరెక్ట్ అనేది మీ మనసుకు మైండ్కి పనిపెట్టాల్సిన టైం ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో మరి ఏది కరెక్ట్ అనేది మన మైండ్కి ఎప్పటికీ తెలుస్తూ ఉంటుంది. కాకపోతే తెలియకపోతే మనం ఎవరి దగ్గరైనా మంచి డెసిషన్స్ చెప్పే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా తీసుకుంటాము ఒకవేళ తెలియకపోతే. సో మరి సైలెంట్ అడిక్షన్ లాగా మనమైతే ఉండిపోతూ ఉన్నాం అన్నమాట ప్రజెంట్ జనరేషన్లో. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా లో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మేజర్ మూవీ నుండి, ఓ ఇషా అనే పాట అయితే వస్తుంది. అర్మన్ మాలిక్ చిన్మయ శ్రీపద పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

సో మరి ఎంత ఖాళీగా ఉంటే వెంటనే ఫోన్ పట్టేసుకోవడము. సో మరి ఇంకా అలాగే సెల్ఫ్ వర్త్ కనెక్ట్ చేసుకోవడం, అంటే ఇంకా బయట జనాలతో మనమైతే మాట్లాడుకోకుండా మనమే ఇంకా రీల్స్ లైఫ్ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిల్లో సోషల్ వెబ్సైట్స్లో మనమైతే గడిపేస్తూ ఉన్నాం అన్నమాట. మన సొంత ఆలోచన అనేది దీని రకంగా తగ్గిపోతూ ఉంది. సో ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ దమ్ దమ్ మూవీ నుండి సాంగ్ అయితే నేనైతే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనము నమ్ము జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి సైలెంట్ అడిక్షన్ ఇప్పటికి జనరేషన్ మీద ఎలా ఉంటుంది అని చెప్పి, మరి ఫోన్స్లో నోటిఫికేషన్స్ గురించి కాన్స్టెంట్గా వెయిట్ చేయడం, మనం చేసేది కరెక్ట్ అని ఎవరైనా చెప్పకపోతే అది వ్యాలిడేషన్ చేయకపోతే సెల్ఫ్ డౌట్ పెరిగిపోవడం అనమాట. మన కాన్ఫిడెన్స్ కన్నా పక్కన లేదంటే వేరే వారు ఏమనుకుంటారో అనే ఆలోచన పెరగడం కామన్ అయిపోయింది, మీరు గమనించారు కదా. మరి ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం జోరుగా హుషారుగాలో. మరి సెల్ఫ్ అడిక్షన్ గురించి, మరి సెల్ఫ్ సైలెంట్గా మనం అయితే ఎలా ఉంటున్నాం అనేది మాట్లాడుకుందాం. ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బింబిసారా మూవీ నుండి, నీతో ఉండే చాలానే పాట అయితే వస్తుంది. మోహన భోగరాజు పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సైలెంట్ అడిక్షన్గా ఎలా ఉంటున్నారో, మరి ఎలాగా లైఫ్లో ఎలా ముందుకెళ్తున్నారు అనేది మనమైతే చూస్తున్నాం. మరి ఫోన్స్లో నోటిఫికేషన్స్ గురించి కాన్స్టెంట్గా వెయిట్ చేయడం మనం చూస్తూనే ఉంటాము. అలాగే ఫేక్ కాన్ఫిడెన్స్ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఎదుటివారి ఆలోచన మీదనే ఆధారపడడం, ఇంకా మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, నిజమైన ఎమోషన్స్ కన్నా పర్ఫెక్ట్ ఇమేజ్ చూపించడం, ఇలాంటివి సోషల్ నెట్వర్క్స్లో మనమైతే చూస్తున్నాము. అలా అసలు మాటల్లో చెప్పలేనివి ఒక ఇమేజ్ ద్వారా చెప్పడం, స్మాల్ కాంప్లిమెంట్స్ని ఎమోషనల్గా డిపెండ్ అవ్వడం, ఇలా ఎన్నో సైలెంట్ అడిక్షన్స్లో మనమైతే చూస్తున్నాం. ఇంకొన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది జోరుగా హుషారుగాలో, గాడ్ ఫాదర్ మూవీ నుండి తార్మార్ తకర్మార్ అనే పాట అయితే వస్తుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వెల్కమ్ బ్యాక్ టు జోరుగా హుషారుగా. మరి జోరుగా హుషారుగాలో మనమైతే చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ సైలెంట్ అడిక్షన్లో ఎలా ఉన్నారు అనేది, ఇప్పుడున్న జనరేషన్కి ఫ్రీడమ్ కోసం కాదు యాక్సెప్టెన్స్ కోసం ఎక్కువ ఫైట్ చేస్తుంది అంటే మీరే ఆలోచించండి. మరి ఇది ఇవాళ జోరుగా హుషారుగాలో మళ్ళీ సూపర్గా టాపిక్ అయితే మంచిగా వినేశారు కదా. మరి ఇది ఇవాళ జోరుగా హుషారుగా. మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: అఫ్కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడానికి ఇచ్చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. దేశంలో పెట్టుబడులకు అగ్రగామి గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా మహారాష్ట విద్యార్థులతో విజయవాడలోని లోక్ భవన్ లో నిర్వహించిన యువ సంఘం కార్యక్రమంలో ఆయన నిన్న ప్రసంగించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరగనున్న మత్స్యకార సేవలో కార్యక్రమంలో పాల్గొని 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డుల విధానం అమలు చేస్తామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్ బోర్డును రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 వ్యయంతో నిర్మించిన నూతన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి వి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ డీజిల్పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రాష్టంలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

గుర్తుకొస్తున్నాయి. ఆకాశవాణికి 90 వసంతాలట, నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్లీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించిన, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగిన, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్లి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చూస్తే 10:05 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఎంటర్ అయిపోతున్నారు హరివిల్లులోకి. మరి హరివిల్లులో మీకోసం క్వశ్చన్స్ అయితే మరి నేనైతే రెడీగా పెట్టేశాను. మరి ఇంకా ఫస్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను, ఏ స్పోర్ట్స్లో లవ్ డ్యూస్ అండ్ ఆస్ అనే పదాలు యూస్ చేస్తారు? ఏ స్పోర్ట్స్లో లవ్ డ్యూస్ అండ్ ఆస్ అని పదాలు యూస్ చేస్తారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: cycle.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనం ఉన్నాము హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, హరివిల్లులో ఏ స్పోర్ట్స్లో లవ్ డ్యూస్ అండ్ ఏస్ అనే పదాలు యూస్ చేస్తారని చెప్పి అడిగాను. ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి సత్యసాయి డిస్టిక్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భార్గవి ఫ్రమ్ ECIL నుండి మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కనకారావు పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం, జానకి, శ్రీనివాస్, దీపిక, గీత, షాన్విక్, రామ్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. పద్మ రివర్ నుండి BCG వ్యాక్సిన్ అంటూ మెసేజ్ పంపించారన్నమాట. పేరు పూర్తిగా పేరైతే పంపించలేదు. దుర్గా సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి అనుకుంటా. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎయిర్పోర్ట్లో పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారన్నమాట. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి 0 అంటూ పెట్టారనమాట మెసేజ్. మరి 0 అని పెట్టారు, ఆన్సర్ ఏంటో మరి అర్థం కాలేదు. ఇంకా కానూరు నుండి తాతారావు గుడ్ మార్నింగ్ సార్ అంటూ మెసేజ్ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి, మరి ఆన్సర్ అయితే పంపించేసేయండి అలాగే గుడ్ మార్నింగ్తో పాటు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి టెన్నిస్ అనమాట. లవ్ డియోస్ అండ్ ఏస్ అనేది టెన్నిస్లో ఉపయోగిస్తారనమాట. చాలామంది టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్ పెట్టారనమాట. మరి అందరికీ కంగ్రాట్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మరి మీకోసం హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బార్డర్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438814 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, మజ్ను మూవీ నుండి ఊరికే అలా అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. హరిచరణ్ పాడిన ఈ పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్లో టైం చేస్తే 10:24 అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. బంగ్లాదేశ్ అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా కన్కారోపేట నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడన్ నుండి కూడా బంగ్లాదేశ్ అని మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బంగ్లాదేశ్ అంటూ సునీత ప్రీతి ఫ్రమ్ బళ్ళారి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తమ్మ ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ కుమారి గారు సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు బంగ్లాదేశ్ అంటూ. హాయ్ మధు గారు, బంగ్లాదేశ్ అనుకుంటున్నా అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ పంపించారు, డౌట్గా పెట్టారు. సో ఇంకా నమస్తే అజయ్ మధు గారు అంటూ బంగ్లాదేశ్ అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. అలాగే ఎంఎస్ దుర్గారావు బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా బంగ్లాదేశ్ అండి అంటూ నియర్లీ 4100 కిలోమీటర్స్ అంటూ అపరంజి ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం అనంతపురం నుండి అనురాధ గారు కూడా టెన్నిస్ అండ్ బంగ్లాదేశ్ ఒకే మెసేజ్లో 2 ఆన్సర్లు పంపించేశారు. సూపర్. ఇంకా గుడ్ మార్నింగ్ మధు సార్ అంటూ టెన్నిస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే కెనడా అండ్ యునైటెడ్ స్టేట్స్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం ఇంకా రమేష్ బాపట్ల నుండి బంగ్లాదేశ్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే నల్గొండ డిస్టిక్ నుండి ఆన్సర్ అంటూ మెసేజ్ పంపించారు. చిన్నగారు మెసేజ్ పంపించారు. అందుగోల తేజోమయ సర్కార్ అంటూ నల్గొండ డిస్టిక్ ఆన్సర్ ఈజ్ చైనా అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట, చైనా కాదు. ఇంకా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ డి సూర్యబాబు మై వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ శ్రీకాకుళం జిల్లా నుండి వెస్ట్ బెంగాల్ అంటూ మెసేజ్ పంపించారు. వెస్ట్ బెంగాల్ కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా కానూర్ నుండి తాతారావు జవాబు పాకిస్తాన్ అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా ఐలవరం నుండి దూకుబర్తి గోపాలరావు యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కూడా కాదు. ఇంకా బంగ్లాదేశ్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం మరి ఏ కంట్రీ ఇండియాతో లాంగెస్ట్ ఇంటర్నేషనల్ బోర్డర్ కలిగి ఉంది అని. రైట్ ఆన్సర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్ చాలామంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకొంతమంది చైనా యునైటెడ్ స్టేట్స్ అంటూ మెసేజ్ పంపించారు, అది కాదు. సో మరి ఇది హరివిల్లులో ఇవాళ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మరి నేనైతే చెప్పేశాను కదా. ఇంకొక క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది హరి.

వీళ్ళలో మరి చాలా మంది అయితే ఆన్సర్లు పంపిస్తున్నారు సూపర్గా. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్లాండ్స్ కలిగి ఉంది? ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్లాండ్ కలిగి ఉంది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేస్తుంది. అలా వైకుంఠపురంలో మూవీ నుండి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను, సామజేవర గమన అంటూ సిద్ధి శ్రీరామ్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 FM లో.

నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే

0: ప్రధాన ఆహార ధాన్యం ఏది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
2: చిక్కుకున్నాడు.
3: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మరి స్టూడియోలో టైం చూసే 10:33 అయితే అయిపోయింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. ప్రపంచంలో ఏ కంట్రీ ఎక్కువ ఐస్ల్యాండ్ కలిగి ఉంది అని చెప్పి అడిగాను. మరి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు అంటే, గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ గుడ్ మార్నింగ్ అనే పెట్టారు, మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారావు పెడన్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారో చూద్దాం. మరి ఫిలిప్పీన్స్ అంటూ కొనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. స్వీడన్ అంటూ భార్గవి అంజనీ ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. అలాగే స్వీడన్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు స్వీడన్ అంటూ. మరి గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో లిజనర్స్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం ఆచంట పెద్దరాజు అండ్ లక్ష్మీ గారు మెసేజ్ పంపించారన్నమాట. ప్రపంచంలో ఎక్కువ ఐస్ల్యాండ్స్ కలిగిన దేశం న్యూజిలాండ్ అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో అనేది. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా సేమ్ ఆన్సర్ స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. హాయ్ మధు గారు అంటూ అట్లాంటిక్ మహాసముద్రంలో కలిగి ఉంది అంటూ సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ ఎంతమంది పంపిస్తారో. స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు సునీత ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుండి. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా స్వీడన్ కంట్రీ అంటూ అపరంజీ ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. కానూరు నుండి తాతారావు స్వీడన్ అని మెసేజ్ పంపించారు. ఇంకా నా పేరు డి సూరిబాబు అంటూ మై వైఫ్ కళ్యాణి అంటూ కామేశ్వరిపేట నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. నమస్తే అజయ్ మధు గారు అంటూ ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్రావు పోలవరం నుండి రాణిగారు ఇంకా రాణి కూడా మెసేజ్ పంపించారన్నమాట స్వీడన్ అంటూ. మల్లికార్జున విజయవాడ నుండి కూడా స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి స్వీడన్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా దోకుపర్తి గోపాలరావు గారు కూడా అమెరికా నుండి మెసేజ్ పంపించారు. ఐలవరం నుండి అమెరికా అంటూ మెసేజ్ పంపించారన్నమాట. ఇంకా స్వీడన్ అంటూ కడప నుండి వినయ్ మధు ఆదిత్య మెసేజ్ పంపించారు. ఇంకా వేటపాలెం రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ మెసేజ్ పంపించారు స్వీడన్ అంటూ. మరి ఇంతకీ స్వీడనా కాదా అనేది మరి ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. స్వీడన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ. మరి హర్విల్లులో మరి లాస్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను. మరి లాస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం? పెరల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటాం? మరి ఆన్సర్ తెలిసే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి నేనైతే నెక్స్ట్ మీకోసం మంచి సాంగ్ నేనైతే ప్లే చేస్తున్నాను. లా మూవీ నుండి గుండె కొట్టుకున్న భాష విన్నాం అనే పాట అయితే ప్లే చేస్తున్నాను. అనుదీప్ దేవ్ మంగళి ఘోష్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ సత్య కశ్యప్, లిరిక్స్ వచ్చి పూర్ణాచారి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

బింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:40 దాటి 30 సెకండ్లో నేను ఆర్జే రాకింగ్ మధుతో మరి మీరైతే ఉన్నారు హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ పోరంగి నుండి అంటూ వీరరాఘవమ్మ సాయిరేఖ మౌనికా గారు మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చరణ్ ఫ్రమ్ పుత్తూరు నుండి మెసేజ్ పంపించారు, శ్రీలంక అంటూ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా కనకారావు పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. కడప వినయ్ నుండి వినయ్ మెసేజ్ పంపించారు శ్రీలంక అంటూ. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ భార్గవి అంజని ఆదినారాయణ పద్మ ఫ్రమ్ దెందులూరు నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ శ్రీలంక అంటూ భద్రేశ్వరాచారి మేడ్చల్ డిస్ట్రిక్ట్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అంటూ. ఇంకా హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ కోనసీమ జిల్లా శంకర్ గుప్తం మాచంట పెద్దరాజు అండ్ లక్ష్మీకుమారి మెసేజ్ పంపించారు అన్నమాట. పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ మాల్దీవ్స్ అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి హిందూ మహాసముద్రం అంటూ అప్పలరాజు మెసేజ్ పంపించారు. ఇంకా ఆర్జే మధు గారు అంటూ శ్రీలంక అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అట్లాంటిక్ ఓషన్ అని దశగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా అంటూ మెసేజ్ పంపించారు. తర్వాత శ్రీలంక అంటూ మార్చేశారు అన్నమాట ఆన్సర్. సో మరి రైట్ ఆన్సర్ అనుకున్నారేమో, చూద్దాం అది రైట్ ఆన్సర్ కాదు. శ్రీలంక అంటూ అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ సత్యసాయి డిస్టిక్ నుండి కూడా అదే సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. డి సూర్యబాబు కళ్యాణి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీలంక అంటూ. నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ అంటూ శ్రీను కుంచనపల్లి నుండి రేడియో మిత్రులకి

హాయ్ అంటూ మెసేజ్ పంపించారనమాట. శుభ్రంగా ఆన్సర్ కూడా పంపించేస్తే ఎంత బాగుంటుందంటే అసలు మీరు కూడా పంపించారని మాకు ఒక హ్యాపీ ఉంటుంది. ఇంకా బొడ్డు తులసిదాస్ నవీన్పేట నిజామాబాద్ జిల్లా నుండి బహ్రెయిన్ అంటూ మెసేజ్ పంపించారు. బహ్రెయిన్ కాదు, ఇంకా శ్రీలంక అంటూ రాహుల్ ఫ్రమ్ కొండాపూర్ హైదరాబాద్ నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా అనంతపురం నుండి అనురాధ శ్రీలంక అంటూ హిందూ మహాసముద్రం అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రీలంక అంటూ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. అలాగే రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం శ్రీలంక అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సుయేజ్ కెనాల్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి పెర్ల్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ అని ఏ కంట్రీని అంటామని చెప్పి మరి క్వశ్చన్ అయితే అడిగాను. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి శ్రీలంక ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలామంది సూపర్గా రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించి అందరూ సూపర్గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు పంపించారు. వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇది ఇవాల్టి హర్విల్లులో మరి సూపర్గా క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేసేసారు కదా. మరి ఇది ఇవాల్టి హర్విల్లు మరి సూపర్గా ఎంజాయ్ చేశారు కదా ప్రోగ్రామ్ అయితే. మరి ఇది ఇవాల్టి హర్విల్లు, నేను మీ అజ్జి రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం అయితే వచ్చేసింది. మరి మీకోసం సూపర్గా సాంగ్ అయితే వస్తుంది రంగం మూవీ నుండి గలగల అనే పాట అయితే వస్తుంది. టిప్పు హరిచరణ్ విజయ్ గోపాల్ సయనరా పిలిప్ మెసేజ్ పడిన ఈ పాటకు లిరిక్స్ వనమలి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM లో.

0: నవపదులు నిండి నూతన సబగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 అమలు చేసే అధికారాలను కలెక్టర్లకు అప్పగిస్తూ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్చారథాల విధానం మంచి ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్టమంతా అమలు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ అనకాపల్లి మధ్య నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అనకాపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలును అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నిన్న ప్రారంభించారు. ఈ రైలు ఈ నెల 24 నుంచి అందుబాటులోకి వస్తుంది. రాష్టంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే 7 దశాబ్దాల నాటి శెట్టిపల్లె భూ సమస్యను పరిష్కరించి ఆదర్శంగా నిలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బోర్ల తవ్వకాలకు వాల్టా చట్టం ప్రకారం అధికారుల అనుమతి తప్పనిసరి అని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్టంలో నీటి శుద్ది ప్లాంటు నిర్వహించాలంటే సంబంధిత పంచాయతీ అనుమతి అవసరమని పేర్కొంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రి వద్ద 2 కోట్ల రూపాయలతో నూతన డయాలసిస్ సెంటర్కు నిన్న భూమి పూజ నిర్వహించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, శాసనసభ్యులు బి శ్రీనివాస్, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన పొదుపు పాటించాలనే ఉద్దేశంతో ఈ బైక్పై కేంద్ర మంత్రి పర్యటించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో కృషి చేయాలని బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జిల్లాలో నిన్న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాఅభియాన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి.

ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తినొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం.
5: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్, చంద్రబోస్ లిరిక్స్ అందించగా చక్రి మ్యూజిక్ కంపోజర్గా కులం గంజువాలా అండ్ మహాలక్ష్మి బాండా సోర్పడి సార్ సాంగ్ అయితే ఉన్నాయి సార్. కృష్ణ మూవీలోంచి మరి రవితేజ ఈ చిత్రంలో నటించారన్నమాట. వింటూ ఎంజాయ్ చేస్తున్న రేవుధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్ ని మాట్లాడుతున్నాను. ఎంచక్క మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారా? చాలా చాలా బాగున్నాను చెప్పి కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో నేను కూడా చాలా బాగున్నాను. సో మీకోసం అయితే మంచి పాటలు వినిపిస్తూ సో ఈరోజు ఎంటర్టైన్ చేయడానికి 5 గంటల వరకు కూడా నేను మీతో మరి స్పెండ్ చేస్తూ ఉంటాను. మీరు నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడచ్చు అండ్ నా సాంగ్స్ అదే మన సాంగ్స్ మీరు వినొచ్చు. మరి మీరు కూడా చక్కగా ఎంటర్టైన్ కూడా చేయొచ్చు. మంచి మంచి ప్రోగ్రామ్స్, మంచి మంచి మాటలు అయితే మీకోసం డిజైన్ చేసి తీసుకొచ్చాను. సో అలాంటి పాటలు వినాలని కానీ ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో అయితే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. ఎంతగానో మీకు నచ్చిన సినిమాల గురించి ఎప్పుడెప్పుడా ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడు గ్లిమ్స్ వస్తుందా, లేకపోతే ఎప్పుడు ట్రైలర్ వస్తుందా, నా హీరోని ఎప్పుడు తెర మీద 70mm స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తానా, ఆ సినిమా థియేటర్లో హల్చల్ ఎప్పుడు చేస్తానా అని చెప్పి ఎదురు చూస్తున్న మీకు మంచి మంచి విషయాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే చాలా చాలా విషయాలని ఆ విషయాలు వినంటే కనుక ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ తర్వాత మిగతా విషయాన్ని మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: అట్ల కాడారు బురువులు ఆంజనేయస్వామి తాడు దేన్ని వదలటరు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: అన్నా, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చిబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా.

0: ఏంటి తెగ ఓవర్ చేసినా?
1: ఏం చేయనివ్వట్లేదు.
0: నువ్వు చదువుకున్న దానివి కదా.
1: నిన్ను చదవడం రావట్లేదు.
0: తప్పుకో.
1: నువ్వు ఒప్పుకో.
0: ఇదిగో చూడు
1: మంచి మూడ్.
0: అయ్యో
2: చేదా చేదా చేదా నా మాటంటేనే చేదా.

విక్రమ్ అండ్ చిత్ర కార్తిక్ కుమార్ వాడిన సభ సాంకేతిక సార్ మల్లన మూవీ నుంచి టైటిల్ సాంగ్ ఎంత వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి. మరి మన స్టూడియో సమయం చూస్తే 11:20:42 అవుతుంది. మంచి పాటలు ఎంజాయ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా కబుర్లో మనం అయితే ఉన్నాం. సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా దాని రివ్యూ ఏంటి, దాని ట్రైలర్ ఏంటి, ఆ సినిమాలో ఎవరు నటిస్తున్నారు, కథ ఎలా ఉంటుంది, ఇలాంటివి తెలిస్తేనే కదా. అలాంటివి ఉంటేనే ఎప్పుడైనా సరే కథ హిట్ అవుతుంది. కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే కథ సెట్ అవ్వడం వల్ల, అక్కడ హీరో సెట్ అవ్వడం వల్ల, అది వేరొక విషయంగా మాడుకోవచ్చు. అయితే టాలీవుడ్ రాకింగ్ స్టార్ ఎవరు తెలుసు కదండి, మన మంచి మనోజ్ నటిస్తున్న ఒక సూపర్ హిట్ చిత్రం ఒకటి, డేవిడ్ రెడ్డి అనే మూవీ ఒకటి త్వరగా షూటింగ్ జరిగిపోతుంది అన్నమాట. ఆ సినిమాలో అందరూ కూడా ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. ఇది ఒక పీరియాటికల్ యాక్షన్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ స్టోరీ చూస్తే ఈ మధ్యలో అయితే కాదు, చాలా చాలా డీప్గా అయితే వెళ్ళిపోయారు. మరి 1897 నుంచి 1922 మధ్య కాలంలో జరిగిన కొన్ని అంటే వాస్తవమైన సంఘటనల ఆధారంగా అయితే ఈ సినిమాను రూపొందించడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది ఇంతకుముందు మూవీ వచ్చినటువంటి ఇంతకుముందే అంటే ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్లో మన మంచు మనోజ్ అయితే ఒక రైల్వే ట్రాక్ మీద ఒక బైక్ మీద కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. మరి ఆ వెహికల్ కూడా ఒక డిఫరెంట్ మోడల్లో కనిపిస్తుంది. మరి ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఆ మంచు మనోజ్ డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాడు. తనే మరి అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో 20 టీజర్ అయితే విడుదల చేయనట్లుగా, అంటే రేపే సుమారుగా రేపే అనమాట. సో ఈ రిలీజ్ అయితే చేయాలనుకుంటున్నా టీజర్ని. సో ఈ టీమ్ అయితే ఈ విషయాన్ని ఈ క్లియర్గా చెప్పేసింది, మా 20 ఈ టీజర్ని విడుదల చేస్తున్నాం అని చెప్పి. ఇంకోటి ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది పోస్టర్ చూడంగా నాకు అనిపించింది ఏంటంటే ఏదో కొంచెం డీప్గా ఏదో ఒక పిక్చర్, అంటే కేజీఎఫ్, సలారు ఇలాంటి అపీరెన్స్ వచ్చేటువంటి సినిమాకి ఉండబోతుందేమో అనిపించింది. తర్వాత చదివిన తర్వాత అర్థమైంది, ఈ చిత్రానికి కేజీఎఫ్ సలార్ ఫేమ్ అయినటువంటి రవి బసూర్ ఈ సంగీతాన్ని అందించడం జరుగుతుంది. ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి సినిమా. సో ఎందుకంటే సంగీతం అనేది సినిమాకి ప్రాణం అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఇంకొక 24 గంటలలోపే మనకైతే అదే టీజర్ అయితే రాబోతుంది. చూసేద్దాం ఎలా ఉండబోతుంది, అది అర్థమైపోతుంది. టీజర్ దాదాపు చెప్పేస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది, ఆ కథ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది. చూద్దాం, వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు కూడా మంచి పాటైతే వినేద్దాం. నెక్స్ట్ ఇంకో మరి మంచి విషయం అయితే ఈ పాట అంతా చెప్పేస్తాను. ఇప్పుడు ఇది మీకోసం సూపర్ సాంగీతం చేస్తుంది. దొంగ దొంగల చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట మన కోసం వచ్చేస్తుంది. వేటూరి గారి రచనలో శంకర్ మహాదేవన్ గారు మరి మాలతి గారి పాట ఆలపించారు. ఇంటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

కేజీఎఫ్ ఈ చిత్రం నుంచి విజయప్రకాష్, శ్రీకృష్ణ, లోకేశ్వర్ అండ్ అరుణ్ కౌండిన్య భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 11:32:55 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నా ఉన్నాం సినిమా కబుర్లో. మనమైతే మంచి సినిమాల గురించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మంచి సినిమాల గురించి ఎదురు చూస్తున్నాం. సో మనైతే మంచి పాటలు వింటూ మరి ఆ మాటలు కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సో ఎప్పుడెప్పుడు అనుకుంటూ ఉన్నాం కదండి. సో ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా ఇప్పుడే జస్ట్ ఒక ట్రైలర్, అంటే ఇన్నిసార్లు వాయిదా పడిన తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు. అది కూడా మంచి హైప్ని అయితే క్రియేట్ చేసింది. అందరూ కూడా ఒక సినిమాలో ఉంటుంది అనుకుంటే ఇది ఇంకో రేంజ్లో ఉన్న సినిమాలాగా వెళ్ళిపోయింది అనమాట. ఇంతకీ ఏ సినిమా గురించి చెప్తున్నాను మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఇంతే ఇంకేం సినిమా అండి, పెద్ది పెద్ది పెద్ది. సో ఇదన్నమాట విషయం. సో పెద్ది సినిమాలో మరి రామ్ చరణ్ ఎంత అలా ఉన్నాడు భయ్య, అసలు అదిరిపోయింది కదా. సో అటు పక్కన ఆంజనేయుని, ఇటు పక్కన ఒక ఇదేంటి ఒక క్రికెటరు, అన్ని రకాల మ్యాచ్లన్నీ ఆడే ఒక వ్యక్తిగా ఈ సినిమాలో అయితే కనిపిస్తూ ఉంటారనమాట. సో పెద్ది ట్రైలర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ట్రైలర్ని చూసే కొద్దిగా కొత్త కొత్త ఎలిమెంట్స్, కొత్త కొత్త విషయాలని అర్థమవుతూ ఉన్నాయి. దీంట్లో స్పెషల్ అపీరెన్స్ కింద మన జగపతి బాబు గారు కూడా కనిపిస్తున్నారు. ఇంకా కొత్త కొత్త క్యారెక్టర్లు కూడా చాలా ఉన్నాయి. జాన్వీ కపూర్ కూడా కొంచెం మాస్ క్యారెక్టర్ వైజ్గా నటించడం జరిగింది. సో ఇదంతా చూసేసరికి ఫస్ట్లో ఏమైపించిందంటే ఈ సినిమా కొంచెం రంగస్థల మూవీలో ఉన్నట్లుగా అనిపించిందేమో, కానే కాదు టోటల్ డిఫరెంట్ అని చెప్పి ఈ సినిమాలో చెప్పకనే చెప్తూనే చెప్తున్నారన్నమాట. సో ఇంతకీ ఈ సినిమా వచ్చేసి సుకుమార్ రైటింగ్స్ అందించగా మరి ఆయన సమర్పణలో వృద్ధి సినిమా బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారన్నమాట. సో ఆటే నా పొగరు అంటూ ఒక డైలాగ్తో మరి సినిమాలో ఒక కొత్త హైక్ని రేకెత్తించడం జరిగిందనమాట. ఈ డైలాగ్ ఇంకా మరి ఎక్కడైనా సరే, మరి ఎప్పుడైనా సరే కొత్తగా ఉండేలాగా ఆటే నా పొగరు అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో చాలా బాగుంటుంది. మరి ఇంకా చాలా చాలా మంచి డైలాగ్స్ వేసి చెప్పడం జరిగింది. ఆయన అపీరెన్స్ కూడా, మరి రామ్ చరణ్ అపీరెన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ సినిమాలో. మరి చూద్దాం, 4th June రిలీజ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ఈసారైనా ఈ డేట్ కరెక్టేనా అని అడగకపోయినా ఖచ్చితంగా కరెక్ట్ అయితే బాగుండు, మరి కొద్ది రోజుల్లో సినిమా మన ముందుకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇది విషయం. సో ఇంకా చాలా చాలా విషయాలు అయితే ఉన్నా, మరి ఇలాంటి మంచి విషయాలు మీకోసం తెలియాలంటే మరి చేర్చుంటు విజయవాడ ఎఫ్ఎం ప్రేమ్ అనమాట. సో మీకోసం మంచి పాట అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే మీకోసం రాబోతున్న పాట మరి వింటూ ఎంజాయ్ చేయండి. మరి గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ సాంగ్ వచ్చేసింది. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఎంఎం కేరవాల్ గారి మ్యూజిక్ కంపోజర్ గా జెసి గిఫ్ట్ పడిన సౌరేట్ సాంగ్ అయితే వినేశారు. మీరు చూస్ చేసి వింటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సౌరేట్ సాంగ్ అయితే వినేశారు, మీరు చూస్ చేసి వింటున్నారు. 11:42:44 అవుతుంది. సో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అంటే అర్థమవుతుంది కదండి, ఎన్టీఆర్ మన జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఒక సూపర్ హిట్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్నటువంటి ఒక మంచి సినిమా వచ్చేసింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుంది డ్రాగన్. ఈ గేమ్స్ ను ఈ రోజే సాయం నైట్ అందరూ కూడా పగలు విడుదల చేస్తుండే. మరి ఎందుకో

ఈ ముహూర్తం వాళ్ళు ఖరారు చేసి 11:52 ఎగ్జాక్ట్ గా నైట్ ఈ నైట్ ప్రదర్శిస్తారు. ఇంకా అంటే దాదాపు 12 టైం ఉందన్నమాట. సో ఆ టైం వరకు వెయిట్ చేస్తే సోషల్ మీడియాలో మరి రిలీజ్ చేస్తామని చెప్పి ఈ గ్లిమ్స్ ని అనుకుంటున్నారు. దీంట్లో మరి ఆల్రెడీ లుక్ కూడా వచ్చేసింది. ఈ గ్లిమ్స్ లో ఇంకా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుంది అనేది మరి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. అంటే ఎప్పుడు యాక్యురెన్సీగా, ఎప్పుడు ఆ ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, ఆ రేంజ్ ఎలా ఉంటుంది, ఆ మాస్ క్యారెక్టర్ ని డ్రాగన్ అనే డిఫరెంట్ నేమ్ తో ఎలా చూపించబోతున్నారు అసలు అనే క్యూరియాసిటీతో మన ఫ్యాన్స్ అందరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో మరి ఫ్యాన్స్ కి అయితే పక్కాగా డ్రాగన్ లెవెల్లో ఒక ట్రీట్ అయితే ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నా మన ఎన్టీఆర్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇంకా కొన్ని అప్డేట్స్ రావాల్సింది, అవి రాగానే మీకు అయితే అప్డేట్ చేస్తారు అన్నట్లు మీకు మీకు విషయం తెలుసా. అందాల డబ్బమ్మ ఎంత బాగుంది అంటూ ఓ సాంగ్ అయితే వస్తూ ఉన్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా మళ్ళీ రిలీజ్ అయితే బాగుండు బాగుండు అనుకున్నప్పుడు. మరి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది కాబట్టి కొన్ని సినిమాలని రిలీజ్ చేయడం జరుగుతుంది, మరి రిలీజ్ చేస్తుంది కొన్ని. మరి దాంట్లో భాగంగానే నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి ఒక మంచి సినిమా, ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాని ఆయన 66th బర్త్డే సందర్భంగా కల్ట్ బ్లాక్ బస్టర్ అయినటువంటి ఒక మూవీ సమరసింహారెడ్డి, ఈ సినిమాని ఈ 10 జూన్ న్యూ డాల్బీ సరౌండ్తోనూ అండ్ కొత్తగా రీమాస్టర్ చేయబడిన ఒక మంచి ప్రింట్తో మరి థియేటర్లో రీరిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారంట. మరి ఈ ప్లాన్ ఎలా ఉంటుంది, సో అంటే ఈ సౌండ్స్ ఇవన్నీ మారినప్పుడు సినిమా కొంచెం కొత్తగా సంతరించుకుంటుంది కదా. కథ అయితే ఓకే, కానీ మిగతా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఇవన్నీ మారినప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్లో కనిపిస్తారేమో చూద్దాము. అండ్ మరి ఆ మ్యూజిక్ అలా ఎలా అబ్బురపరుస్తుందో చూసేద్దాం. సో ఈ మర్చిపోకండి 10 జూన్ అయితే మిస్ అవ్వకుండా థియేటర్లో చూసిన మజా వేరు కాబట్టి చూడటానికి ప్రయత్నం చేయండి. అండ్ మరి ఇంకా చాలా సినిమాల కబుర్లు అయితే ఉన్నాయి, మరి మీకోసం ఓ పాట అయితే వచ్చింది, ఆ పాట మిగతా విషయాలు మారుస్తున్నాం. మరి ఇప్పుడైతే మీకోసం టెంపర్ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి. మరి దానికంటే ముందు మరి త్రిబులర్ మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 104.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

భూమి తట్టరిల్లేలా బొట్టిలోని రగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి
1: రా రా. అమ్ముడు, ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియనేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బావుంటే దేశం బావుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జరుగుతున్న మత్స్యకార సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిగా వారి ఖాతాల్లో మొత్తం 262 కోట్ల రూపాయలు జమ చేస్తారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదరహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు దేశీయంగా విభిన్న వస్తువుల తయారీని పెంచాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. అనంతపురం జిల్లాలో నేటి నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహ్లే క్యాంపెయిన్ కార్యక్రమాన్ని గ్రామాల్లో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్టంలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల హాల్ టికెట్లను స్కూల్ లాగిన్లో పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 104 సంచార వాహనాల ద్వారా 41 రకాల వైద్య పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సేవలను 904 వాహనాలతో ప్రజలకు చేరువ చేసేందుకు ఏటా 162.72 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్లను పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్కా, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7-8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ, ఆ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.
2: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
3: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
2: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
3: సూక్తులతో సుధలు పంచుతూ,
2: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
3: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
2: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
3: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
2: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
3: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
2: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
3: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లక్ష్మీ నరసింహ ఈ చిత్రంలో నుంచి ఒక అద్భుతమైన పాట వేటూరి గారి రచనలో ఎస్పీ బాలుగూరు శ్రేయ ఘోషల్ పాడిన అద్భుతమైన పాట వినేశారు. మీరు చూం చేసుకుంటున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:50:55 అవుతుంది. సో మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాయి. సో ఈరోజు అయితే కనుక మంచి విషయాలైతే మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఇప్పుడు చెప్పబోతున్న విషయం ఏంటంటే కనుక ఎవరైనా ఎక్కడైనా చూసి రాస్తే ఏమంటారు, కాపీ చేసామంటారు. అండ్ మీ ఇదే సంఘటన మన ఎగ్జామ్ సెంటర్లో జరిగితే అబ్బో ఉన్నది ఉన్నట్టు దించేసేవరా బాబా అంటారు. కానీ దీనికి ఇంకో మరో పదం ఉంది, ఏంటంటే మక్కీకి మక్కీ దించేసేవరా బాబు అంటారు. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఏదైతే అక్షరం ఉందో పొల్లు పోకుండా, కామా పోకుండా, కనీసం డాట్ కూడా మిస్ అవ్వకుండా రాసిన దాన్ని మక్కీకి మక్కీ అంటారు. కానీ మక్కీకి మక్కీ అంటే పదాన్ని ఎలా వచ్చిందో ఇప్పటివరకు చాలామందికి తెలియదు. సో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే కనుక నేను చెప్తాగా మీకు ఆ విషయాన్ని. సో మక్కీకి మక్కీ ఎలా పుట్టింది అంటే ఈ పదం చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది. అండ్ మీరు కూడా గుర్తుంచుకోవడానికి కొన్ని పదాలు కూడా చెప్తాను. సో గమనించుకోండి, మక్కీకి మక్కీ అంటే ఉన్నది ఉన్నట్లుగా. ఇప్పుడు మనం అయితే ఎలా అయితే అనుకున్నాం సేమ్ అలాగే అనమాట, సేమ్ టు సేమ్ కాపీ చేశారంటే ఖచ్చితంగా సేమ్ టు సేమ్ అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. దాన్ని మక్కీ మక్కీ అంటారు. కానీ ఉన్నది ఉన్నట్టుగా రాసే సందర్భాల్లో ఈ పదాన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం అని చెప్పాం కదా. దీని వెనక ఒక పెద్ద చాలా కథ ఉంది. అది చిన్న కథే కానీ చెప్తే మాత్రం కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది. సో అది ఎలా వచ్చిందో చెప్తాను అనమాట. అయితే ఉర్దూలో మక్కీ అంటే ఈగ అని అర్థం అనమాట. తెలుసుగా అర్థమైంది, మక్కీ అంటే ఈగ అని అర్థం. ఓ ఆఫీస్లో ఒక సిచ్యువేషన్ జరిగింది, రియల్గా జరిగిన సిచ్యువేషనే. సో ఒక కొంచెం లోకజ్ఞానం తక్కువ ఉన్న వ్యక్తి, అంటే ఎలా చేయాలో తెలియని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక కొత్త ఉద్యోగిగా ఒక ఆఫీస్లో జాయిన్ అవ్వడం జరిగిందంట. ఆ జరిగిన సమయంలో పాత రికార్డులో ఉన్న ఏదైతే డేటా ఉందో, అంటే అప్పుడంతా కూడా కాగితాలు కదా, ఇప్పుడు అప్పుడు డిజిటలైజ్ లేదు కదా. సో ఇప్పుడు అప్పుడు కాగితాల మీద ఉన్నదాన్ని యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా రాయమ్మా, రాసి సేమ్ దీంట్లో అదే పాత ఫైల్ అయిపోయింది, కొత్త ఫైల్లో మొత్తం ఎక్కించు అని చెప్పి అన్నప్పుడు ఆ కొత్త రికార్డులో ఎక్కించే ప్రయత్నంలో ప్రతి పేపరు చెక్ చేసుకుంటా పొల్లు పోకుండా రాశాడంట. సో కొన్ని పేజీలు రాసిన తర్వాత మరి ఆ పై అధికారికి ఏమాత్రం తేడా రాకూడదు అన్నట్టుగా మరి ప్రతి పేజీని చెక్ చేసుకుంటా రాసుకుంటా ఉన్న సమయంలో ఆ ఉద్యోగి ఎవరైతే ద బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు అనమాట, బ్రిలియంట్ కూడా కాదు పాపం కొంచెం తక్కువ అండ్ లోక జ్ఞానం ఉన్న వ్యక్తి అనమాట. సో రాసే క్రమంలో ఏమైందంటే రాసే క్రమంలో ఏదో అనుకోకుండా ఒక పేజీలో ఈగ చనిపోయి అలా అప్పడం అయినట్టుగా ఉందన్నమాట. సో దానికోసం ఆ ఉద్యోగి ఏం చేశాడంటే మరి ఇది కూడా మిస్ అయితే, ఇది కూడా రికార్డులో భాగమేనని చెప్పి ఇది మిస్ అయితే నన్ను మళ్ళీ నా అధికారి ఊరుకోడు, నా పై అధికారి నన్ను శిక్షిస్తాడు, నా జాబ్ తీసేస్తాడు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే ఆ ఈగ ఎట్లా ఉందో చూసుకుని సేమ్ ఈగల చుట్టూ ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ ఈగల చుట్ట ఒక్క ఈగని చంపేసి దాన్ని సేమ్ ఏ పదం దగ్గర అయితే స్టిక్ అయ్యి అంతకు ముందు రికార్డులో ఉందో సేమ్ అదే పదం దగ్గర, అదే పొల్లు దగ్గర, అదే అక్షరం దగ్గర అంటించి సేమ్ అలాగే ఈగని చంపేసి అలా అంటించి బుక్లో పెట్టాడంట. సో ఇది ఈ రికార్డ్ చూసిన అధికారి అయితే అవాక్కయ్యారన్నమాట. సో అప్పుడు ఈ మక్కి అంటే ఈగ కదా, సో మక్కీ టు మక్కి అంటే మక్కీ అనే ఈగను కూడా సేమ్ టు సేమ్ దించేశారు కాబట్టి అప్పటి నుంచి పుట్టింది మక్కీ టు మక్కీ అని పుట్టిందనమాట. సో అప్పటి నుంచి ఇప్పుడు మక్కీ టు మక్కీ దించేసేవారా బాబు అని చెప్పారు. సో దీంట్లో ఉన్న లోగుట్ని నేను తెలియజేశాను కదండి. సో ఇంకా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, మంచి విషయాలు చెప్పాలంటే కనుక ఒక పాట నేర్చుకోండి, ఆ తర్వాత మిగతా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీకోసం ఒకటి సాంగ్ వస్తుంది. సో మరి ఏం పాట వేయాలి అంటే కనుక సో బలగ మూవీ నుంచి సాంగ్ అయితే చేస్తాం. మరి ఇంట్లో ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: ఇంకా వింటున్నారు రా బాలు, ఇప్పుడు వస్తావు రా ఊర్లో కొన్ని అక్క.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఎస్, వేటూరి గారి రచనలో హేమచంద్ర అండ్ సునీత గారు పడిన అద్భుతమైన పాట కంత్రి మూవీ నుంచి ఉన్నారు. మీరు చూసి చేసుకుంటున్నారు రేదు భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్ సమయం 12:59:59 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా, మీకు తెలిసేలా మనమైతే ఉన్నాం, మీకు తెలిసేలా మీకు తెలియని మంచి విషయాలు, అంటే కొంతమందికి ఐడియా ఉంది కానీ ఇది కొంచెం క్లారిటీ వస్తే బాగుంటుంది, ఈ విషయాన్ని కొంచెం విపులంగా చెప్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీకోసమే పుట్టింది మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ అంట. మీకోసం అన్ని వివరాలు కూడా వివరంగా వివరిస్తూ ఉంటాం. సో మంచి విషయాలు అయితే మీకు తెలియజేస్తూ ఉంటాం, గోప్యంగా ఉన్న విషయాలన్నీ కూడా, అంటే ఏవైతే తెలియదు అంటే ప్రపంచానికి తెలియదు కొన్ని విషయాలు అనే విషయాన్ని మేమైతే తెలియజేయడానికి ప్రశ్న చేస్తూ ఉంటాం అంట. సో మామూలుగా ఇప్పుడు అన్నీ కూడా గ్యాస్ స్టవ్ని వెలిగించాలన్నా దేనికైనా సరే లైటర్ అవసరం అవుతుంది, లైటర్ కంటే ముందు అగ్గి పెట్టి వచ్చింది అనేది అందరి వాదన. సో అందరు కూడా అప్పట్లో లైటర్లు ఎక్కడ ఉన్నాయిలే అని చెప్పి ఉంటారు. అసలు ఆది మానవుడు ఉపయోగించింది ఏంటంటే కనుక రాయి రాయి కొడితే మనకి నిప్పు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటారు కదా, అసలు లైటర్ ముందా అగ్గిపెట్టి ముందా ఏది ముందనే విషయం గురించి మరికొద్ది క్షణాలు తెలుసుకుందాం. సో మీకు తెలిసే ప్రోగ్రాంలో, సో సమయం చూస్తే స్టూడియోలో సమయం అలా వెళ్ళిపోతుంది, మరి 12:29 దాటి 12:30 వస్తుంది కాబట్టి మరికొద్ది క్షణాలు తెలుగులో వార్తలు విన్న తర్వాత మనం అయితే మాట్లాడదాం. ఇటు ఎంజాయ్ చేయండి భారతి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యకులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్దిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
2: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 బిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో అవుట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
1: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్ స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్దిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని, గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు 107.59 రూపాయలు, డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై

0: పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై పుతిన్ షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు విసర్జించగా సాగర్ అండ్ గోపిక పూర్ణిమడిన సుబ్రహ్మణ్య సాంగ్ అయితే రెడీ మూవ్ నుంచి ఉన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 12:45 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు తెలిసిన ప్రోగ్రాంలో మనకి చాలా విషయాలు తెలుసు అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాలు తెలిసేసరికి ఏమవుతుందంటే ఇది నిజంగా నాకు తెలియదే, సో ఈ విషయం తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు అనిపిస్తుంది దీని గురించి విపులంగా వివరంగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తున్నప్పుడు మీకు తెలుసా అనే శీర్షికలో మీకోసమైతే మంచి మాటలను మంచి విశేషాలను మీకు తెలియని గొప్ప విషయాలను తెలియజేయడం జరుగుతుంది. ఇంతకు మనం ఆడుకుంటూ ఉన్నాం, సో లైటర్ ముందొచ్చిందా, అగ్గిపెట్టి ముందొచ్చిందా అంటే మన వాళ్ళందరూ చాలామంది కూడా మెసేజ్ చేశారండి, అదేంటండి కానీ అగ్గిపెట్టి ముందొచ్చింది అని చెప్పి అంటూ ఉంటారనమాట. సో వీటన్నిటికంటే ముందు లైటరు అగ్గిపెట్టి పక్కన పెడితే అంతకంటే ముందు ఆది మానవుడు ఉన్నప్పుడు అగ్ని రగిలించడం కోసం అగ్ని పుట్టించడం కోసం చేసిన ఒక పని ఏంటంటే కనుక రాయిని రఫాడించడం, అంటే రాయిని కొంచెం గట్టిగా రుద్దితే మరి స్పార్క్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం అగ్గిపెట్టిని అగ్గిపుల్లతో ఎలా గీస్తున్నామో అలాగే రాయిని కలిపినప్పుడు సో గట్టిగా రుద్దినప్పుడు సో కొంచెం స్పార్క్ వచ్చేది, ఆ స్పార్క్ తో మరి అగ్ని పుట్టించాడని చెప్పి మరి ఫస్ట్ నుంచి కూడా మనం తెలుసుకుని ఒక నిజం అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకు వచ్చిన విషయం ఏంటంటే కనుక లైటర్ కంటే అగ్గి పెట్టే ముందు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు, కానీ లైటర్ కంటే అగ్గి పెట్టే లేట్గా వచ్చిందని నేను అంటాను, నేను చెప్పబోయే మాటల్లో అంటానమాట. సో విషయం ఏంటంటే వివరాలకు వెళ్ళిపోతాం. మొదటిగా లైటరే వచ్చిందని అంటున్నాను కాబట్టి దానికి ఒక సాదృశ్యం వివరం చెప్తాను. జర్మన్ రసాయన శాస్త్రవేత్త అనేటువంటి జోహాన్ డొబెర్రినర్ అనే ఆయన 1823లోనే హైడ్రోజన్ వాయువుతో పనిచేసేటువంటి ఒక మొదటి లైటర్ని కనిపెట్టడం జరిగిందన్నమాట. ఇది ఎంత సైజులో ఉన్నది తర్వాత సంగతే, ముందు లైటరే వచ్చిందనడానికి 1823లో హైడ్రోజన్ వాయువుని అలా అంటించడం ద్వారా మరి ఆ లైటర్ అనేది వెలగటం స్టార్ట్ చేసిందంట. సో దీని పరమార్థం ఏంటంటే లైటరే ముందు వచ్చింది. సో అగ్గిపెట్టి కూడా వచ్చింది, అది ఎప్పుడంటే కనుక మొదటి అగ్గిపెట్టి ఎప్పుడు వచ్చిందంటే బ్రిటిష్ శాస్త్రవేత్త, ఆయన జర్మన్ శాస్త్రవేత్త అయినటువంటి జోహాన్ డొబెర్రినర్ కాకుండా బ్రిటిష్ శాస్త్రవేత్త అయిన జాన్ వాకర్ అనేనా 1826 ఎగ్జాక్ట్గా ఆయన కనిపెట్టిన 3 సంవత్సరాల తర్వాత రసాయనాలు ఒక పొల్లకు పూసినటువంటి పూతను ఒక చోట రగిలే అగ్గిపెట్టి లాంటిది ఒక రఫ్ అంటే ఒక స్పార్క్ వచ్చే విధంగా రుద్దడం ద్వారా అనుకోకుండా ఒక అగ్గిపుల్ల తయారైందంట. సో అగ్గిపుల్ల తయారవడం కూడా ఇది అనుకోకుండా జరిగింది. అంటే ఆయన యాక్చువల్గా తయారు చేద్దాం వేరేది, కానీ ఈయన ఒక పొల్లను ఇలా ఊరినే గీయటం మొదలు పెడితే అగ్ని పుట్టిందంట. సో దీని ద్వారా అగ్గి పెట్టినే తయారు చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి 1826లో ఎగ్జాక్ట్గా లైటర్ తయారైన 23 సంవత్సరాల తర్వాత మరి ఈ బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ వాకర్ గారు ఈ అగ్గి పెట్టిన తయారు చేయడం జరిగింది. ఈ 2 ఆవిష్కరణలకి తేడా ఏంటో మరి కొద్ది క్షణాలు చెప్పేస్తాను. ఇప్పుడు మీకు సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వేటూరి గారిలో ఉదిత్ నారాయణ స్వర్ణలత బ్యాండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే అర్జున్ మూవీ నుంచి ఉన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి మీకు తెలుసులో మనమైతే తెలుసుకుంటున్నాం మంచి విషయాల గురించి. సో ఈరోజు అయితే చాలా మంచి విషయాల గురించి తెలుసుకున్నాం అన్నమాట. ఇంతకుముందు

మక్కీకి మక్కీ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత లైటరా ముందా అగ్గిపెట్టె ముందా అనే విషయం గురించి ఒక మిస్టరీ అయితే విడిపోయింది అని అనుకోవచ్చు. 1823లో మరి మొదటి లైటర్ని తయారు చేస్తే మొదటి అగ్గిపెట్టెని బ్రిటిష్ శాస్త్రవేత్త 1826లో కనిపెట్టడం జరిగింది. కానీ ఈ రెండు ఆవిష్కరణలకి తేడా ఏంటి అనేది ఇప్పటి వరకు చాలామందికి సందేహం ఉంది. అదేంటంటే సాంకేతికంగా చూస్తే అగ్గిపెట్టె కంటే లైటరే సరిగ్గా 3 సంవత్సరాల ముందు ప్రపంచానికి పరిచయం అయింది. ఇది ఆల్రెడీ నేను చెప్పిన విషయం. కానీ అప్పట్లో లైటర్లో ఇప్పటిలాగా చేతిలో టక్ మనీ గెరడానికి అని వెలగడానికి అండ్ మరి ఈ ఏవైతే ఉన్నాయో ఏది గ్యాస్ బండ్లు వెలిగిస్తా గ్యాస్ స్టవ్లు వెలిగిస్తూ ఉన్నాం కదండి, ఆ లైటర్ అంత చిన్నగా అయితే ఉండేది కాదంట. సో చాలా పెద్దగా లైటర్ అనేది ఉండేది. సో అప్పుడు వెలుగు కూడా బాగా వచ్చేది, దాన్ని గీయడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పుడు లైటర్ చాలా ప్రమాదకరంగా కూడా ఉండేది, కొన్ని ఇబ్బందులు పడుతున్నాం అనే ఉద్దేశంతో మరి ఆ లైటర్ని వాడకం తగ్గించేశారు. తర్వాత ఆ లైటర్ ఏమైందంటే నిదానంగా మరి చిన్న లైటర్కి చేతిలో జేబులో ఒదిగిపోయేంత స్టేజ్కి వచ్చేసింది. సో ఆ టైంలో లైటర్ పెద్దగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే లైటర్ని ఉపయోగించకూడదు, ఇంకా అనవసరం, చాలా ఇబ్బందులు పడతాం అన్న ఉద్దేశంతో ఏం చేశారంటే అగ్గిపెట్టె ఈజీగా ఉంది, సామాన్య మానవుడికి చెరువులో ఉంది, తక్కువ ధరలో ఉంది అండ్ చాలా ఈజీగా గీయడానికి కూడా చాలా బాగుంది అని చెప్పి అనటం వల్ల ఇప్పటికీ ఈనాటి కాలం వరకు కూడా ఖచ్చితంగా లైటర్తో పాటు ఇంట్లో ఖచ్చితంగా అగ్గిపెట్టె అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ అగ్గిపెట్టె ఉంటుందన్నమాట, కొన్ని జేబుల్లో అయితే కూడా ఉంటుంది కానీ అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇది విషయం. సో చాలామంది కూడా అగ్గిపెట్టెలనే యూజ్ చేస్తున్నారు, లైటర్ చాలా తక్కువలో యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ మాత్రమే. కానీ ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి ఏకైక అగ్గిపెట్టె అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించారన్నమాట. సో అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మీకు తెలుసా ఈ కాన్సెప్ట్ మాట్లాడడం జరిగిందట. సో అనుకుంటున్నారు కదా చాలామంది కూడా మంచి విషయాలు అయితే ఈరోజు చెప్తున్నారని చెప్పి అన్ని మెసేజ్లు వస్తున్నాయి. సో మీకు కూడా మంచి విషయాన్ని నేను తెలియజేశానని చెప్పి అనుకుంటున్నారన్నమాట. సో మరి ఇక్కడితో అయితే నేను మీకు తెలుసాలకైతే టాటాగుడ్ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ అయితే మనకైతే ధీరాలో కలుసుకుందాం. అప్పటి వరకు మీకు సూపర్ సాంకేతం వచ్చేసి మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట గ్రామంలో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట శాసనసభ శాసన మండలిలో పనిచేసే అధికారులు సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్టంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరు గణనీయంగా మెరుగుపడుతున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ నివేదిక ప్రకారం గత 6 నెలల్లో ఏ శ్రేణి ఆరోగ్య కేంద్రాలు 107 నుంచి 312కు పెరిగాయని అన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని గంగమ్మ ఆలయాన్ని ఈరోజు మంత్రి దర్శించుకున్నారు. గంజాయిని విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈ రోజుతో ముగియనుంది. శతకం పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి 37.26 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో ఈ రోజు నుండి జన్ భాగీదారీ క్యాంపెయిన్ కార్యక్రమం జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. రష్యా చమురు కొనుగోలు చేసేందుకు వీలుగా అమెరికా మినహాయింపులను పొడిగించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు మద్దతుగా మరో 30 రోజులు పొడిగించినట్లు యుఎస్ ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, సంగీత నేశారు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా స్వరాజ్ అండ్ ప్రశాంత్ నిబండి అద్భుతమైన పాట డార్లింగ్ మూవీ నుంచి విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విద్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 1:10:32 అవుతుంది. మనమైతే మంచి పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ మహిళల మరి మగవుల కోసం మంచి చిట్కాలతో, మంచి విశేషాలతో, మంచి వివరాలతో వచ్చేటువంటి ప్రోగ్రాం ధీరాకి మీ అందరికీ స్వాగతం చేస్తున్నాను. ముందుగా మహిళా మనులకు మరి మహిళా రత్నాలకు అందరికీ కూడా మరి ఈ ప్రోగ్రాంకి మంచి స్వాగతాన్ని పలికిస్తున్నాను. అండ్ మీకోసం అయితే మంచి విషయాలు అయితే ఈరోజు తీసుకురావడం జరిగింది అనమాట. అదేంటంటే కనుక ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి మరి ఎలా మరి ఈ బాధల నుంచి తప్పించుకోవాలి, మరి ఈ బాధలు పడకుండా ఏం చేయాలి అనుకుంటున్నారు. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా విషయం చెప్పేస్తున్నాను. మహిళలను పట్టి పీడిస్తున్నటువంటి డిజిటల్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అనగానే సో ఎవరు కూడా మనల్ని జైల్లో పెట్టరు, బట్ మనకు మనమే ఒక జైల్లో ఫీల్ అయిపోయి మన వివరాలను కానీ, మన గోప్యాలను కానీ, మన సొంత విషయాలను కానీ, సో లోగుట్టులను కానీ, ఇంట్లో విషయాలను కానీ, ఇంట్లో వివరాలు కానీ అన్నీ కూడా చెప్పేసే దాన్నే సింపుల్గా డిజిటల్ అరెస్ట్ అంటారు. అది జెంట్ అయినా లేడీ అయినా. సో ఈరోజు చెప్పబోయేది ఏంటంటే కనుక డిజిటల్ అరెస్ట్ ప్రభావం మహిళల మీద ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, అంటే తప్పు అంటే తెలిసి చేసేది, పొరపాటు అంటూ తెలియక చేసేది. సో ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను చెప్పబోయే విషయం డిజిటల్ అరెస్ట్ వల్ల మహిళలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది, దాని ద్వారా వాళ్ళు చేసే పొరపాట్లు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అంటే ఈరోజు అన్ని మాట్లాడుకుందాం. సో ఎక్కువగా సైబర్ నేరగాళ్ళు మహిళలను టార్గెట్ చేస్తూ, ఒంటరి మహిళలను, ఒంటరిగా ఉండేటువంటి గృహిణులను సో టార్గెట్ చేస్తూ ఉంటారు. సో ఆ సమయంలో అంటే 10 గంటల నుంచి 5, 6, 7, 8, 9 ఆ టైంలో ఎలాగో ఇంట్లో వాళ్ళు అందరూ బిజీ బిజీగా అంటే వేరే వేరే ప్లేసుల్లో జాబుల విషయంలోనో లేకపోతే ఏదైనా వ్యాపార విషయంలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఒక పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసినట్టుగానో, లేకపోతే ఏదో కొరియర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టుగానో, సిబిఐ ఆఫీసర్ను కాల్ చేసినట్టుగానో, ఏదో బ్యాంక్ ఆఫీసర్ కాల్ చేసినట్టుగానో, ఇలా రకరకాల రూపంలో వాళ్ళకి ఏమీ లేకపోయినా, ఎలాంటి డిజిగ్నేషన్ లేకపోయినా కానీ వాళ్ళు ఫోన్ చేసి మరి బెదిరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళ కుటుంబ ప్రతిష్ఠకు కానీ లేకపోతే సున్నితత్వాన్ని కానీ ఆధారం చేసుకొని మరి ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది అనే విషయంలో బెదిరిస్తూ కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికంటే ముందు వింత పద్ధతులను వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. సో ఆ పద్ధతులు ఏంటి అనే విషయం గురించి మరి కొద్ది క్షణాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, ఆ తర్వాత మిగతా విషయాలని మాట్లాడుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఎస్ భాస్కర్ భట్ల రవికుమార్ గారు రచించగా వాసు బండి సుబ్రహ్మణ్య సాంగ్ అయితే గోలిమర్ మూవీలో ఉన్నారు. మీరు ట్యూన్ చేస్తున్నారు రేడియో భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
0: హలో మేడం, మేము సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం. నేను మరి వీరభద్రం మాట్లాడుతున్నాను. మీరు బుక్ చేసిన కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఆఫీసు రావాల్సి ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురాకుండా ఒంటరిగా రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి మీరు సొంతగా అయితే డైరెక్ట్గా ఆఫీసు రావాల్సి ఉంటుంది. మాట్లాడుతూ ఉంటారు కదండి, సో ఇలా మాట్లాడినప్పుడు మనకు అనిపిస్తుంది ఆటోమేటిక్గా ఇలా మాట్లాడినప్పుడు వాయిస్ వినగానే మనకు గంభీరంగా అనిపిస్తుంది. అండ్ ఈ చేసేత విషయంలో కూడా ఎన్నో పద్ధతులు కూడా ఉంటాయి. సో మీరు చూసి చూసుకుంటున్నారు భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 1 గంట 18 నిమిషాలు దాటి అలా అలా పరుగులు తీస్తుంది. మనం అయితే ధీరలో మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. మరి డిజిటల్ అరెస్ట్తో బాధపడుతున్నటువంటి మహిళల గురించి, సో ఆ మహిళలు ఎలాంటి ట్రిక్స్ ఉపయోగించి టిప్స్ ఉపయోగించి బయటకు రావాలి, సో ఏమేమి పొరపాట్లు చేయకూడదు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం కదండి. సో వింత పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాగే ఇప్పుడు నేను మాట్లాడిన చూసారా, సేమ్ ఇలా పద్ధతులను కొంచెం అఫీషియల్ వాయిస్తో ఒక గంభీరమైన గొంతుతో మాట్లాడుతూ పిల్లల పేర్లు ఉపయోగించో లేకపోతే పిల్లల మరి స్కూల్స్లో చదువుతున్నారనో వాటి పేర్లు ఉపయోగించో డ్రగ్స్ కేసులో ఉన్నారనో నకిలీ పత్రాలు దొరికాయనో లేకపోతే డబ్బు మీ దగ్గర ఉన్నట్లుగా పోలీసులు తెలిసిందనో మీరు ఇలా చేశారనో అలా అనో ఇలా అనో ఎన్నో రకాలుగా

చేస్తూ ఉంటారు. కొన్ని అయితే ఏఐ వాయిస్లతో కూడా మిమ్మల్ని బెదిరించడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఏఐస్ వాయిస్లను కూడా వినిపిస్తూ ఉంటారు, పిల్లల వాయిస్ కూడా క్లోనింగ్ చేసి వాళ్ళు ఏడుస్తున్నట్టు కూడా వినిపిస్తూ ఉంటారు. ఇలా బెదిరించినప్పుడు ఆన్లైన్లో ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్న కాలం కదా, మరి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసిన నకిలీ మందులు కానీ నకిలీ ఐడి కార్డులు కానీ వచ్చాయి, ఖచ్చితంగా మీరు పలాన్ చోట రావాల్సి ఉంటుంది, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోను మీ దగ్గర ఉండకూడదు, మీరు డైరెక్ట్గా మా ఆఫీస్కి పలానా అడ్రస్కి వచ్చి పలానా ఆఫీస్లో కూర్చుంటే అయిపోతుంది, లేదా మీరు ఫోన్లోని ఈ ఐడీలు పాస్వర్డ్లు ఆధార్ నెంబర్లు ఓటీపీలు సీవీలు చెప్పాల్సి ఉంటుంది, ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని చెప్పి బాగా ఒత్తిడి చేస్తారు. కానీ దీంతోపాటు ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళది కుటుంబం ఎలా ఉందో ఆ సామాజిక పరిస్థితులను కూడా గమనించి మరి ఆ సున్నితత్వాన్ని బట్టి తర్వాత కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగేలాగా మేమైతే ఇవన్నీ చేస్తాము, ఇవన్నీ పోస్ట్ చేస్తాము, బయటకైతే సోషల్ మీడియాలో మరి పోస్ట్ చేస్తూ ఉంటాము, ఇదంతా కూడా వైరల్ అవుతాయి, మీ ఇంటికే వస్తారు పోలీసులు అంటూ కొంత బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలిసిన పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు మహిళలు గృహిణులు కూడా ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సో నేను చెప్తాను మరికొద్ది క్షణాల్లో, చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్తాను. సో సమయం చూస్తే 1 గంట 20 నిమిషాలు కావాల్సింది, మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
1: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడపతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్ లో వేసాం.
0: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్ కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ది, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్,

0: పునరుద్దరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఇతర రాష్ట్ర వివిఐపీలు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్నెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా, పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
0: రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురుదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్దికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేటు బిల్లులు, తీర్మానాలు, శూన్యగంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట్ర శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈ రోజు నుంచి జన్ భాగీదారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
2: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పని చేయడము, సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్, దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఇస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో, ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం, వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

0: పట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
2: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
3: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
2: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
2: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వేటూరి గారి రచనలో ఎస్పీ బాలు గారు చిత్ర గారి అద్భుతమైన పాట గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి విన్నారు. మీరు చూసి వింటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మనమైతే ధీరాలో వింటున్నాం కదండి. సమయం చూస్తే 1:36:26 మరి ధీరాలో మనం తెలుసుకుంటున్నాం, మరి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు, ఇలాంటివి ఫోన్లో ఫోర్స్ చేసినప్పుడు, మన ఇంటి పేరు చెప్పో, ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పో, లేకపోతే ఫలానా అదనో ఇదనో కొరియర్ అనో డ్రగ్స్ అనో లేకపోతే పేపర్స్ అనో లేకపోతే ఇంకా ఏదైనా సరే, మీరు ఫలానా చోట మీ ఫోటో దొరికిందనో లేకపోతే ఇంకా ఏదైనా సరే మనల్ని మభ్య పెట్టడానికి ఇంట్లో సున్నితంగా ఉన్న మనసుకులు ఎవరైతే ఉంటారో, లేడీస్ ఎవరైతే ఉంటారో, ఒంటరిగా ఉన్న గృహిణులు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరికీ ఫోన్లు లేదా వీడియో కాల్లు మెసేజ్లు చేస్తూనే ఉంటారు, హింసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి, గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాం అని చెప్పాను కదండి. సో అసలు బెదిరించినప్పుడు ఎవరో బెదిరిస్తే మీరు లొంగాల్సిన అవసరం ఏంటి, నిజంగా మీరు అలాగే చేశారా అనిపిస్తే ఖచ్చితంగా ఆ బెదిరింపుడు ఖచ్చితంగా లొంగాలి. అయితే మీ పిల్లల వివరాలు కానీ, మీ కుటుంబ వివరాలు కానీ తెలియని వ్యక్తి ఎక్కడో సమ్ ఎక్స్ పర్సన్ మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక, బెదిరింపుకి వాళ్ళు బెదిరించే బెదిరింపులకి కనీసం లక్ష్య పెట్టకూడదు, గుర్తించకూడదు, అసలు విననే వినకూడదు. వాళ్ళు వివరిస్తున్న సమయంలోనే మీరు వేరే ఫోన్తో, సపోజ్ మీ పిల్లల గురించే అనుకుంటున్నారు, మీ పిల్లలు స్కూల్లో లేరు, అక్కడి నుంచి మేము కిడ్నాప్ చేసాము లేకపోతే ఇంకేదో చేసాము అన్నట్లుగా అనుకుంటున్నారు అనుకోండి, ఇంట్లో నుంచే మరి ఆ విషయాన్ని పిల్లలు ఉన్న ప్లేస్కి ఫోన్ చేసి నిజంగా ఉన్నారో లేదో, వాళ్ళ వాయిస్తో నిజంగా వాళ్ళ అంటే ఎవరి స్కూల్లో అనుకోండి, స్కూల్లో వాళ్ళ టీచర్స్ ఫోన్ చేసి ఉన్నారో లేదో కనుక్కున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు విషయం అర్థమైపోతుంది. అప్పుడు మీరు బెదిరింపులకి లొంగాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా చాలా ముఖ్యమైన విషయం, చాలా సెన్సిటివ్ విషయం ఏంటంటే కనుక, వాళ్ళు ఫోన్ చేసిన విషయాన్ని ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఇలా వారం రోజులు మీరు హోల్డ్లో పెట్టుకొని మీ మనసులోనే మదన పడుతూ కృంగిపోతూ బాధపడటం కంటే, ఎందుకని ఈ మాట నొక్కి ఒక్కడిచి చెప్తున్నానంటే, చాలామంది చేసే పని ఏంటంటే, ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమైపోతుందో, మా వారికి తెలిస్తే ఏమైపోతుందో, మా అత్తగారికి, మా అమ్మగారికి, అన్నగారికి, అన్నకి, అమ్మ నాన్నలకి తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారేమో, లేకపోతే నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోకుండా, పరువు పోతుందేమో అనే బాధలోకి వెళ్లకుండా ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకొని, వెంటనే అంటే సొంత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అనేది చాలా చాలా

వెంటనే ఇంట్లో వాళ్ళకు అంటే చెప్పండి, లేకపోతే మన ప్రాణాల మీదకి, అదే మీ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇష్యూ చిన్నది కాస్త మరి చిలికి చిలికి గాలివాన అవుతుంది అంటుంది సార్, అలా అయిపోతుందన్నమాట. సో అంతేకాకుండా ముందు విషయం దాచకుండా కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సపోజ్ మీ ఇంట్లో చెప్పకపోయినా మీ ట్రస్టెడ్ పర్సన్ ఎవరైతే ఉంటారో, సపోజ్ మీ అన్నయ్యో లేకపోతే మీ నాన్నగారు లేకపోతే మీకు తెలిసిన స్నేహితులు, ముందు అర్జెంటుగా ఆ విషయం తెలిసి ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో ఇవన్నీ కూడా తెలియచేస్తే చాలా చాలా మంచిది. అండ్ ముఖ్యంగా పిల్లల విషయాల్లో కూడా మీరు అప్పుడప్పుడు ఆరా తీసుకుంటూ ఉంటే మంచిది. స్కూల్ టీచర్స్కి ఫోన్ చేయటం, మరి కాలేజీలో యాజమాన్యానికి ఫోన్ చేసి కనుక్కోవడం, ఇలా ఇలా ఇలాంటి వార్సలో కూడా మీరు మాట్లాడితే ఉంటే కూడా మీరు భయపడకుండా ఉంటారు. సో వచ్చిన పర్సన్ నంబర్ని గ్రహించి వెంటనే కంప్లైంట్ ఇవ్వటం ఇలాంటివి చేస్తే కూడా చాలా చాలా మంచిది. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ఇంకా మీ రక్షణ కోసం ఏం చేయాలనే విషయం గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను కొద్దిసేపులో. మరి వీలుంటే ఈ విషయాన్ని గమనించండి, గుర్తించండి, వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకోసం ఇప్పుడు సాంగ్ రాబోతుంది, ఆ విషయం తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడుతున్నాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇలాగే కొలగొడుతూ ఉంటారు చూస్తారండి. జనమితలు రామలింగేశ్వర గారు తెలుగు మనిషి అని గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా శంకర్ మహాదేవన్ గారు పాడిన అద్భుతమైన పాడినారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు విత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. సో మనమైతే స్టూడియోలో ఉన్నాం. స్టూడియోలో మరి 1:49:56 ఉంది. ధీరాలో మనం తెలుసుకుంటున్నాం మంచి మంచి విషయాల గురించి. సో ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ముందు భయపడకుండా ఉంటాడని నేర్చుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్, ఇంట్లో ఉన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, సంరక్షకులు ఉన్నారో, లేకపోతే మీరంటే నమ్మేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో మీరు నమ్మేవాళ్ళు, ట్రస్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియచేయాలి. ఇంకొక చేయాల్సిన మెస్ట్ మొట్టమొదటి పని అది అంటే ఫస్ట్ ఎయిడ్ లాంటిది. రోగానికి ఫస్ట్ ఎయిడ్ ఎలాంటిదో మీరు ఇంట్లోనూ అధికారులకి తెలియచేయడం అనేది చాలా చాలా మంచి పని. అండ్ మీరు త్వరగానే సేవ్ అయిపోయే అవకాశం ఉంది, ఇది విషయం అనమాట. సో ఇంకొక మీ రక్షణ కోసం కొన్ని విషయాలు చెప్తాను చెప్పాను. అయ్యేంటంటే కనుక తెలియని వీడియో కాల్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మీరు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంటే అసలు లిఫ్ట్ చేయవద్దు. అసలు ఆ ఫోన్ గురించి మీరు పట్టించుకోకుండా ఉండటమే చాలా చాలా బెటర్. అసలు ఇంకోటి విషయం ఏంటంటే, అనుకోకుండా లిఫ్ట్ అయిందా, చిన్నపిల్లలు ఎవరైనా లిఫ్ట్ చేశారంటే కానీ మీ ఫేస్ కనపడకుండా ట్రై చేయండి. అండ్ మీ ఫింగర్ ప్రింట్స్ అవి స్క్రీన్ మీద ప్రింట్ అవ్వకుండా చూసుకోండి. అది కూడా స్క్రీన్ రికార్డ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. కొన్ని లింక్స్ వస్తూ ఉంటాయి, ఆ లింక్స్ అన్ని కూడా మీరు అసలు ఏమాత్రం పట్టించుకోవద్దు. వీలైతే వెంటనే డిలీట్ చేయండి. సో మీరు వాడని మీ ఫోన్లో మీరు వాడని ఏదైనా ఫోల్డర్స్ కానీ, లేకపోతే ఇమేజ్ కానీ, లేకపోతే రీసెంట్గా కొత్త యాప్స్ కానీ ఏవైతే మీకు తెలియకుండా ఇన్స్టాల్ అయినా ఒకసారి చెక్ చేసుకుంటుండండి. ఎస్పెషల్ లేడీస్కు చెప్పేది ఏంటంటే, ఆ ఉపయోగపడని యాప్స్ అయితే ఏవైతే ఉన్నా అవన్నీ కూడా డిలీట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు ముఖ్యమైతే ఏవైతే ఉన్నాయో ఒక 5 నుంచి 10 లోపే ఉంటాయి మ్యాక్సిమం, మీకు కావాల్సినవి అవన్నీ కూడా అవే ఉంచండి. మిగతాని కూడా ఇంకా ఎవరి కూడా తమ్ చూపించేలాగా కానీ, ఫేస్ను చూపించేలాగా కానీ, ఫేస్ క్యాప్చర్ అయ్యేలాగా కానీ వీడియో కాల్స్ మాట్లాడకుండా ఉండటమే బెటర్. సో అదే విషయం చాలామంది కూడా ఫోన్ చేసి పలానా చోట నుంచి ఫోన్ చేస్తున్నాను, మీ ఫింగర్ ప్రింట్ ఒకసారి చూపించండి, సో అది హస్తవాచ చూస్తాం, ఇలా రకరకాలుగా కూడా అంటే మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చేయకుండా ఉండడం బెటర్, వాటి జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అనమాట. ఇంకా ఫోన్లో వాట్సాప్లో ఆధార్ నెంబర్లు కానీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కానీ, సివివీలు కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ, ఓటీపీలు కానీ, పిన్ నెంబర్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన విషయాలు కానీ, సో కొంతమంది పిన్ని చేంజ్ చేయకుండా అలాగే కొన్నాళ్ళ పాటు ఉంచుతూ ఉంటారు, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, అదే ఇంకా ఫోన్ నెంబర్ కానీ పెడుతూ ఉంటారు. సో అలాంటివన్నీ కాకుండా, సో మీ ఎప్పుడు కూడా 3 మంత్స్కి 6 మంత్స్కి కూడా మీ అకౌంట్ పాస్వర్డ్లు కానీ ఇవన్నీ మార్చుకోవడం చాలా చాలా ఉత్తమం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అనమాట. ఇంకొక చాలా చాలా లాస్ట్ అండ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, సమాచారాన్ని ఇలా మీకు ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు కానీ, బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు కానీ, మిమ్మల్ని ఎవరైనా ఒత్తిడి చేసినప్పుడు కానీ వెంటనే 1930 లేదా పోలీస్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెంటనే ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యమైన విషయం. వెంటనే కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మీకు హెల్ప్ చేయడానికి చాలా చాలా మార్గాలు అవుతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఎస్పెషల్లీ మీకు చెప్పొచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, మీరు చేసే ఫోన్ కాల్స్లో మీ వివరాలను గోప్యంగా ఉంచండి. వారు నవ్వించారనో, కవ్వించారనో, మాట్లాడారనో, జోషల్గా మరి జాయ్ఫుల్గా ఉన్నారనో, సో మిమ్మల్ని నమ్మిస్తున్నారని చెప్పి మీ విషయాలను చెప్పడం ద్వారా మీరే వాళ్ళకి మీ ఇంటి తాళాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. దయచేసి లేడీస్ గమనించండి, మహిళా మనుల్లారా మీరు మనుల్లాగే ఉండండి. సో మీరైతే మరి ఇతర వివరాలు మీ వివరాలన్నీ కూడా ఎవరికి చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. సో ఇది నేను ఒక శ్రేయోభిలాషులుగా, స్నేహితుడిగా మరి మీకైతే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని గమనించండి. ఇప్పుడు మీరు విన్న మాటలు ఎవరికైనా తెలియకపోతే ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో అంటే కాలేజీలో చదువుతున్న పిల్లలకు కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న ఆడపడుచులు కానీ, స్నేహితులు కానీ అందరికీ ఫార్వర్డ్ చేయండి, మాట్లాడండి. సో ఈరోజే నిర్ణయం తీసుకోండి, మంచిగా ఈ కాల్స్ అన్నీ కూడా వద్దు అని నివారించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక స్టెప్ తీసుకుంటే మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఒక స్టెప్ తీసుకుంటారు. సో ఇలాంటివన్నీ కూడా ఫేక్ కాల్స్ కానీ, డిజిటల్ అరెస్ట్ అనే దానికి చెక్ పెడతారు, సైబర్ నేరగాళ్ళకి ఎలాంటి ప్రమేయం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది కానీ గమనించండి. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని ఉద్దేశించి మంచిగా చెప్పిన విషయాలు కాబట్టి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఈరోజు దీనాల్లో మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నానని చెప్పి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సందర్శనలు కలుసుకుందాం. అప్పటివరకు మరి వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணுவை சரிகம விண்ணாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సందించగా మనో గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుంచి మీరు జూమ్ చేసి వింటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2 గంటల 34 నిమిషాలు దాటుతుంది. మంచి సమయానికి ఎంతో చేశాం. మీ అందరి మరి అలరించేటువంటి ప్రోగ్రామ్, మరి చిట్టి పట్టి ప్రశ్నలతో నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆల్రెడీ నాకు వాట్సాప్లో మెసేజ్లు కోకొల్లలుగా వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ ఆలస్యం చేయకుండా నేనైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను. మీకోసం అయితే ఒక మంచి ప్రశ్నని సంధించబోతున్నాను. మీకు తెలిసిన చిట్టిపుట్టి ఆన్సర్లు, మీ పేరు, మీ ఊరు, మీ ఆన్సర్ కలిపి పంపించండి. నా నంబర్ నోట్ చేసుకోండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఈరోజు యాడ్ అయి ఉంటే దాదాపు చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈరోజు నా నంబర్కి మెసేజ్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, 0866-24888-14, 0866-24888-14. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 0866-24888-14, 0866-24888-14కి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నాకు మెసేజ్ చేయండి. మీరు నాతో దాదాపు 4 గంటల వరకు కూడా టచ్లో ఉండొచ్చు, మీ మెసేజ్లు నాకు సెండ్ చేయొచ్చు. నేను అడిగిన చిట్టి పొట్టి ప్రశ్నలకి, మరి ఫన్నీ క్వశ్చన్స్కి మీరు అయితే ఆన్సర్ చేసేయచ్చు. సో మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. మరి మీకు ఆన్సర్ తెలిసి నాకు పంపించండి. ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను ఏంటంటే, కనుక గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించింది, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? అది జంతువే, ఒక ప్రాణి తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, గుంటలో జన్మించింది, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది? తెలిస్తే నాకు మెసేజ్ చేయండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది. రెండు అక్షరాల పేరు, తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866-24888-14, 0866-24888-14 మెసేజ్ చేసేయండి. మీకోసం అయితే ఒక అద్భుతమైన పాట అయితే చేస్తాం. మరి వింటూ ఎంజాయ్ చేయండి. భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

అందరూ రాముడు ఈ చిత్రంలో నుంచి ఈఎస్ మూర్తి గారు నిరసించగా మరి రాజేష్ అండ్ శ్రేయ ఘోషల్ వారి బృందం కలిసి పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 2:42:32 అవుతుంది. మంచి పాటతో మనం అలరి చేసాం కదండి. సో మంచి అల్లరితో, మంచి పాటలతో, మరి మంచి మంచి చిట్టి పొట్టి క్వశ్చన్స్తో నేను సిద్ధంగా ఉన్నానండి. అందరూ చాలా మంది కూడా ఆన్సర్ చేస్తున్నారు, మీకు కూడా ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను మీకోసం, మరి ఇప్పుడే నేను వింటున్నానే వాళ్ళ కోసం క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మరి ఆ క్వశ్చన్ ఏంటి తెలుసుకో నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ చాలా మంది కూడా నాకు ఆన్సర్లు పంపించేస్తున్నారు. కొంతమంది పప్పులో కాలేశారు, కొంతమంది తుప్పులో కాలేశారు, కొంతమంది చెప్పులో కాలేశారు. సో ఎలా అయినా వేసుకోవచ్చు, బట్ నేనైతే క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ అయితే పంపించేస్తున్నారు. బట్ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నారు, వినండి. ఐ మరి గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. గుంటలో జన్మించి, గుడిసెలో జీవించి, సంతలో నిలబడి, పంక్తిలో వాలింది, పక్కనే పడుకుంది, ఏంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలా చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. మరి మీరు కూడా మెసేజ్ చేస్తే సంతోషిస్తాను. మీ ఆన్సర్ పంపించండి, మీ పేరు, మీ ఊరు రాసి. సో మరి వెళ్ళిపోదామా, మరి యుద్ధం ప్రకటించేద్దాం, మరి ఎంతమంది ఎవరో చేసే చూసేద్దాం. సో మరి శాంతినగర్ నుంచి ఓకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. బా ఇక మొదలు రాంగ్ ఆన్సరు రైట్ ఆన్సరు ఏ మామూలుగా ఉండదు. సో గూడూరు నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మునిమామ పంపించారు మెసేజ్ అండి, బట్ ఆన్సర్ అయితే ఏమీ రాలేదని. ఓకే, దీప్తి ఫ్రమ్ అమీర్ఘట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆన్సర్ ఇవిడే రాలేదు. సో భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మాలంబి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కమతో వెంకట లక్ష్మీ రెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలోకి వచ్చారు కానీ రాంగ్ ఆన్సర్ అండి. మరి సిఆర్ నగర్ నుంచి రాయశ్రీ, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. సాయి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. మరి రాంగ్ ఆన్సర్ పంపిస్తున్నారంటే నీ క్వశ్చన్ అర్థం కాలేదా, బట్ ఏమైంది. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. వాలిందనగానే ఇక పక్షి అనుకుంటున్నారా, కానే కాదు, ప్రాణం ఉంటుంది కానీ అది కాదు, మీరు చెప్పింది కానే కాదండి. సో ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు నా పేరు తప్పు రాశారండి, గుర్తుపెట్టుకోండి. ఎవరంటే నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నజరీన్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కానీ నా పేరు ఎందుకు తప్పు రాశారు. ఓకే, ఈసారి కరెక్ట్గా చూసుకోండి, నా పేరు నగేష్ అండి. సో అక్కరపేట నుంచి రామ మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా అనుకుంటా అంటున్నారు, బట్ కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేసి. పెడన జోగాంధ్రకాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకోళ్ళు ఎవరైతే మెసేజ్ చేశారు, తారాలపల్లి నుంచి, కాజీపేట నుంచి, హనుమకొండ జిల్లా నుంచి, మరి జరుపుతులు బుచ్చే వారి కుటుంబ సభ్యులందరూ కలిసి మెసేజ్ చేశారు, ఎంత చక్కగా రాంగ్ ఆన్సర్ పంపించారంటే తూ చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. గణేష్ శ్రీవత్ కోనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఓకేనండి, మంగళగిరి నుంచి దామల చినవసంతరావు, పెద్దమసంతరావు కలిసి సాంతం పప్పులో ఉల్లిపాయ కూడా ఇస్తారు, రాంగ్ ఆన్సర్ అని. మరి ఇంకొచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఎస్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రకాల గ్రామం నుంచి అబ్బో పెద్ద ఓటర్ లిస్ట్ పెట్టారండి. ఆ ఓటర్ లిస్టు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధికాద్రి, లోక్, నవీన్, నెహ్రూ, నెహా, శ్రీరామదాస్, ఉపాచ. బా ఏంటండి, నేను పంపించమంది ఓటర్ లిస్ట్ కాదండి, ఆన్సర్ అండి. హాయ్, కొంచెం 1-2తో సరిపెట్టనండి, ఇంతకీ పంపించిన ఆన్సర్ కూడా రాంగ్. ఓకేనండి, రైట్. ఇంకా ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, మరి చదివేద్దాం. మరి గణగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. మంగళగిరి జయలక్ష్మి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మరి ఇంకా ఆన్సర్లు పంపిస్తున్నారు, నందికొట్కూరు నుంచి రాజు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. పెద్దగూడెం విలేజ్ నుంచి, వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు శభానా, రాంగ్ ఆన్సర్. ఆర్ వెంకటసుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూ జనిధి, స్నేహభావన్ జనిధిని కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడింపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంగ్లీష్లో కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి వీళ్ళందరూ కలిసి ఎగ్జాక్ట్గా, మరి మీ ఇంట్లో అవి ఎక్కువ ఉన్నాయేమో వాటి పేరే పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు గడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రెండు ఆన్సర్లు కరెక్ట్గా పంపించారండి. ఆశా

బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. మరి ఇలాగే మనకు ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంకా నాగమణి గారు ఏదో పువ్వు అనుకుంటున్నారంట, నేను ప్రాణం ఉందని చెప్పాను. అంటే యాక్చువల్గా పువ్వు కూడా ప్రాణం ఉందనుకోండి, మరి మీరు పంపించింది కాదు, కానీ నేను అడిగింది ఒక జీవి. ఓ, మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ అండి, నాగమణి గారు తాడేపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకొచ్చి మెసేజ్ పెడన జోగానంద్ర కాల్ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. త్రిషాల్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారండి. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా నూర్జహాన్ కలిసి పంపిస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంకా పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య అని పంపిస్తున్నారు, ఆండాళ్ళు అంట కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. గణేష్ శ్రీవత్స కోనాపూర్ నుంచి ఒక జీవి పేరు పంపించారు, ఆ జీవి అంటే అదేనండి, కానే కాదు కదా తోచ్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎంఆర్ఆర్ యశోద జానకీరాజు గారు మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ అండి, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇలా ఆన్సర్ చేస్తున్నాండి, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, కొన్ని మాత్రం మంచి ఆన్సర్లే తప్పుగా పంపించారన్నమాట. అర్థమైపోయి ఉంటుంది, మంచి ఆన్సర్లే కానీ తప్పు పంపించారు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను అడిగిన క్వశ్చన్, గుంటలో జన్మించి గుడిసెలో జీవించి సంతలో నిలబడి పంక్తిలో వాలింది పక్కనే పడుకుంది, ఏంటది? చాప. చాప దట్ ఈస్ మ్యాట్ అండి, అదండి విషయం. సో మా చాపని పంపించిన చాలామంది కూడా మరి కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, మరి ఏమాత్రం ఆలోచన చేయొద్దు, మనం వందే మాత్రం ఎక్స్ప్రెస్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోవాలండి. అదే, సో ఇది ఫన్నీ క్వశ్చన్. సో దీనికి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, క్వశ్చన్ అడిగిన తర్వాత మీకే అర్థమైంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయని వాళ్ళు అంటూ ఖచ్చితంగా ఉండరు, ఎవరైనా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారు. అబ్బా ఎంత బాగుంటుందో అని చెప్పి అనుకుంటున్నారా, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తాను ఏంటంటే, కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా చేస్తారని చెప్పి అన్నీ చెప్పి చాలా ఫన్నీగా చేయొద్దు, సీరియస్గా. మీరు ఏమనుకుంటున్నారో ఒక ఆన్సర్ పంపించండి. మీ ఇంట్లో వాళ్ళ పేర్లు 1, 2, మహా అయితే 3, అంతకంటే ఎక్కువ పంపిస్తే వాటర్ లిస్ట్ చదవలేనండి, మరి గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మీకు ఒక పేరు ఉంటుంది కదా, అది మీ ఇంట్లో వాళ్ళు అనుకోనో తీరుల ప్రకారమో లెక్క ప్రకారమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ పేర్ల ప్రకారం పెడుతూ ఉంటారు కదా. కానీ మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారు? సో ఇప్పుడున్న పేరు కాకుండా మీకు పేరు పెట్టుకునే అవకాశం మీకే వస్తే, మీకే ఆ దేవుడు అనుగ్రహిస్తే మీరు ఏ పేరు పెట్టుకుంటారు? ఆ పేరు ఒకటే పంపించండి, ఒకటి చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, ఇలా మహేష్ బాబు, ఇలా కాకుండా ఒకటి మాత్రం మంచి పేరు పంపించండి. కారణాలు గిరణాలు కాకుండా ఒక పేరు పంపించండి. ఆ పేరు మీరు ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారో మీరు మీ పేరు మళ్ళీ పంపించండి. ఓకేనా? అర్థమైందా? మీ పేరు మీరే పెట్టుకునే అవకాశం వస్తే ఏ పేరు పెట్టుకుంటారు, ఏమని ఆ పేరు పెట్టుకుంటారు, ఆ పేరు మాత్రం రాసి మీ పేరు ఊరు పంపించండి. సో 0866-244-814, 0868-248-8814 మెసేజ్ చేసండి. మీకోసం అయితే ఈ పాట వచ్చేస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
3: మాటే వినడుగా వినడుగా వినడుగా.
4: ఏంట్రా, నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
5: అబ్బా ఏంటి మామ్, ప్రతిదానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
4: అది కాదమ్మా, నీకు ఎంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
5: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
4: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
5: ఓ ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్.

0: వేసాను.
1: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్, సో
0: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవల పథకం కింద 262 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి ఈ రోజు విడుదల చేశారు. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాష్టంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. ఉద్యానవన రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. అనంతపురం జిల్లాలో తీపి నారింజ తోటల్లో సాగునీటి సమస్యపై ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదం, రహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రాష్ట శాసనసభ శాసన మండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాక్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈ రోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నేడు జరుపుకుంటున్నాం. 1913 మే 1వ తేదీన నెల్లూరులో జన్మించిన ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 1985 మే 19వ తేదీన కన్నుమూశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఎస్, మీరు జూమ్ చేసుకుంటున్నారు విత్ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 3:04:28 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అండ్ మీకు నచ్చిన ప్రోగ్రామ్ సందర్శనలో అయితే ఉన్నాం. సందర్శనలో అడిగిన క్వశ్చన్కి చాలా మంది కూడా మంచి ఆన్సర్ పంపించేస్తున్నారు. పైగా నేను ఈసారి అడిగిన క్వశ్చన్ ఏంటో అనుకుంటున్నారా? ఏమీ లేదండి, చాలా సింపుల్. మరి మీరు కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ఫోన్ పట్టుకున్న వాళ్ళైనా సరే నాకైతే ఆన్సర్ చేసేయచ్చు. అంత ఈజీ క్వశ్చన్ అడిగాను. ఎవరైనా ఎలాంటి వారైనా సరే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. నా నంబర్ 0866244814 0868684 8841 మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన

క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత మన వాళ్ళు ఏమేమేమో ఆన్సర్లు పంపించేసారో చూసేద్దాం. ఐ సో మీ పేరు అంటే చాలామందికి పేర్లు ఉంటాయి, కానీ ఆ పేర్లు మీరు పెట్టిన కాదు కదా. మీ ఇంట్లో వాళ్ళు, మీ పెద్దవాళ్ళు, మీ నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, మామయ్య, మేనమామ, ఇలా అందరూ పెట్టిన ఎవరో ఒకరు ఒక పేరు నిశ్చయించి పెట్టిన వాళ్ళు, లేకపోతే పురోహితులు. సో ఇది కాకుండా మీకు మీరే పేరు పెట్టుకునే అవకాశం వస్తే ఏం పేరు పెట్టుకుంటారని అడిగానండి. ఐ ఆ దానికి ఆన్సర్ చేయమని చెప్పానండి. సో ఎందుకీ ఆన్సర్లు ఎవరు పంపించారు చూసేద్దామండి. మన వాళ్ళు మామూలుగా కాదు, చెప్పాను కదా, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఇలా కాకుండా మంచి పేర్లు, మీకు నచ్చిన పేరు ఒకటి పంపించండి అని చెప్పాను. సో మీ పేరు, మీరు అనుకున్న పేరు కూడా పంపించండి. హాయ్. సో ఎందుకీ మనం పంపించేసిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. పెడన జోగాంధ్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఆకాశవాణి అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే నా పేరు ఆకాష్ అని పెట్టుకుంటాను. వా వా, నెంబర్ వన్, చాలా ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ కూడా చాలా పంపించారు. ఆకాష్ గారు బాగున్నారు. సో ఆకాష్ అలియాస్ అప్పలరాజు గారు చాలా బాగుందండి. ఇంకోటి గమనించారా, మీ పేరు అప్పలరాజు కదా, మీ రెండో ఆ ఫస్ట్ ఆ మీ పేరు, రెండో ఆ ఆకాశవాణి ఆకాష్ అని పెట్టినారు కదా. సో కంగ్రాట్స్ అండి, మంచి పేరు పెట్టినారు, చాలా థ్యాంక్స్ మరి ఇలా మంచి పేరు పెట్టినందుకు. నెక్స్ట్ ఎవరు పంపించారు చూసేద్దాం. భాస్కర్ పెడ నుంచి ఈశ్వర్ అని పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి. సో ఇంకో వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళు ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి చాప అంటూ మెసేజ్ చేశారండి, కరెక్ట్ ఆన్సర్ అండి. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, ఈయన పేరు వజ్రం అని పెట్టుకుంటారంట. సో నాగము తాడేపల్లి నుంచి నాగమణి గారు మెసేజ్ చేస్తున్నారు, నా పేరు అవకాశం ఉంటే కామాక్షి అని పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారండి. ఓకే, థ్యాంక్ యూ. మరి అంకయ్య గూడెం నుంచి శ్రీను బందరుపల్లి ఆత్మకూరు నుంచి మెసేజ్ ఇస్తున్నారు, ఆయన పేరు లవ్ అని మెసేజ్ పెట్టుకుంటారంట. సో మంచి పేరండి. సో మాలమ్మి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, నజ్మా అని పేరు పెట్టుకుంటారంట. ఓకే రైట్. సో కమత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి మెసేజ్ చేస్తున్నారు, గోవిందుడు అని పేరు పెట్టుకుంటారని చెప్పి మెసేజ్ చేశారండి. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, వెంకటేష్ అనే పేరు పెట్టుకుంటానని చెప్పి మెసేజ్ చేశారండి. సో రైట్. మల్లికార్జున్ నల్లగొండ జిల్లా చందంపేట చిత్రకళ గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, మల్లికార్జున్ అని పేరు పెట్టుంటారంట. దమ్మోజి వెంకటాచార్య గారు, వరలక్ష్మి గారు, కృష్ణమ్మ గారు ఈ మెసేజ్ చేశారండి. సో సూర్యపాలెం పాలెం పోలయ ఆలకడ నంద్యాల జిల్లా నుంచి సూర్య అని పేరు పెట్టుంటారని చెప్పి మెసేజ్ చేశారు. సో ఆదర్శ్ నగర్ నుంచి నిజామాబాద్ నుంచి పంపిస్తున్నారు, ప్రిన్స్ అని పంపిస్తారు, ప్రిన్స్ అని మెసేజ్ పేరు పెట్టుకుంటారంట. సో ఇదండి. ఇంకా మెసేజ్ చేసిన వాళ్ళు సాయిరామ్ అని పేరు పెట్టుకుంటారని చెప్పి పంపించారు, బట్ వాళ్ళ పేర్లు గట్ర ఏం పంపించారు, సాయిరామ్ అని పేరు పెట్టుకుంటారని చెప్పి అనుకుంటున్నా. సిహెచ్ వేణు జయంపు పంపిస్తున్నారు, వేణు అనే పేరు పెట్టుకుంటారంట, సేమ్ అదే పెట్టుకుంటారా. రైట్, మీ పేరే మీకు నచ్చిందనమాట. సో అదే విషయం. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, ఉన్న పేరే పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారు. రైట్ అండి, మంచి ఆన్సరే. సో నా పేరు రామకృష్ణారెడ్డి గారు, అయితే ఆకాశవాణి అని పిలిపించుకోవాలని ఉంది అని చెప్పి మెసేజ్ చేశారు గనగలూరు నుంచి. మంచి పేరే అండి, మంచి పేరే ఎంపిక చేసుకున్నారు. రైట్. ఇంకా వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైదుని, స్నేహబాబు జైదుని కలిసి ఆ అవకాశం రాలేదన్నారు, అవకాశం వస్తే గనక అద్భుతం అని పెట్టుకుంటారంట. సో మంచి పేర్లు అయితే ఈరోజు పంపిస్తున్నారు అనమాట. సో నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆయన పేరు కార్తికేయ అని పెట్టుకుంటారంట. నవీన్ కార్తికేయ అని పెట్టుకుంటారంట. రైట్, మంచి పేరండి. కొనాపూర్ నుంచి శ్రీవత్స మెసేజ్ చేస్తున్నారు, గణేష్ విఘ్నేష్ అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, శ్రీరాముడు అని పేరు పెట్టుకుంటారంట. బాబా సెట్ అయ్యేలా చూసుకుంటే. కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు మానస్ కుమార్, శ్రీ లలితాదేవి మహంత్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, సూపర్ మానస్ అని పేరు పెట్టుకుంటారంట. రైట్, బాగుందండి, మీ పేరుకి మా సూపర్ యాడ్ చేశారనమాట. సో అది విషయం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు, నేను దగ్గర క్వశ్చన్కి చాప అంటూ మెసేజ్ చేశారండి. అది విషయం. దీప్తి గారు మెసేజ్ చేస్తున్నారు, బట్ ఆ అవకాశం వస్తే కనుక నా పేరు యాక్సా అని పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి. రైట్, మంచి ఆన్సర్ అండి. భార్గవి ఫ్రమ్ ఈసీఐఎల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాధ అనే పేరు పెట్టుకుంటారు. అనంతపూర్ నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, 1977లో విడుదలైన అనురాధ అనే సినిమా పేరు నా పేరు, మా మేనమ్మ గారు పెట్టడం జరిగింది. అయితే అంటే అనురాధ అనే
అంటే నక్షత్రం అని పెట్టిన, అంటే నక్షత్రం అని పేరు పెట్టుంటారా? రైట్, బాగానే ఉంది. ఇలాగే మెసేజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసి వీరేష్, శ్రీనాథ్, సతీష్ వీళ్ళందరూ కలిసి కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీళ్ళైతే డార్లింగ్ ప్రభాస్ అని పేరు పెట్టుంటారంట. మరి మంచి విషయమే. సో ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుంచి శోభన శభానగర్ మెసేజ్ చేస్తున్నారు. ఇన్షా అని మెసేజ్ అంటే ఆ పేరు పెట్టుకుంటారంట. సో కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు, చెప్పాను కదా మీరందరూ కూడా కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని చెప్పి. వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి నాగార్జున గారు మెసేజ్ చేస్తున్నారు. ఆయన అయితే సురేష్ అనే పేరు పెట్టుకుంటారంట, ఎందుకో తెలియదు బట్ ఆన్సర్ అయితే బాగానే ఉంది. ఎరిమిలి సీతమహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో అదే పేరుని కంటిన్యూ చేసుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. భాస్కర్ రావు గారు శ్రీకాకుళం నుంచి, నేను సొంతగా పేరు పెట్టుకోవాలనుకుంటే కనుక సూర్య సింగం హీరో పేరు పెట్టుకుంటా అని చెప్పి అంటున్నారన్నమాట. సో కరెక్ట్ అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఆద్విక అవని అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. మరి మంచిగా అయితే పేర్లు చేశారండి. బట్ ఇంకోళ్ళు అయితే మెసేజ్ చేస్తున్నారు, ఎవరో హరి అని మెసేజ్ చేశారు, ఆ పేరు పెట్టుకుంటారా, ఆ పేరు గల వాళ్ళు మెసేజ్ చేశారా నాకు తెలియట్లేదు. బట్ మరి ఏం చేద్దాం. పులిపాటి వెంకటేశ్వర గారు మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంత అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గానే ఆన్సర్ చేశారు. మరి అది విషయం. ఇంకా మెసేజ్లు వస్తూనే ఉన్నాయండి. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, ఉమామహేశ్వరరావు, నా పేరు ఉమామహేశ్వరరావు, నేను ఐఏఎస్ ఉమేష్ చంద్ర అని పేరు పెట్టుకుంటారంట. సో కొంచెం ఫన్నీగానే ఆన్సర్ చేశారు. రైట్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ అండి, బాగుందండి. మరి భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. కుబేర నవమన్ముదుడు అని పేరు పెట్టుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారు. ఇంకా అయితే మెసేజ్ చేసిన వాళ్ళలో రఘువీర్ సింగ్, సుగుణాబాయి ఏలూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు. అన్నమయ్య అనే పేరు పెట్టుకుంటారంట. రైట్, ఓకే. నల్గొండ జిల్లా చిత్రకల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. దమోజ్ వెంకటాచార్య, వరలక్ష్మి, దమోజ్ కృష్ణమ్మ చిత్రకల గ్రామం నుంచి. వీళ్ళందరూ కూడా మీరే పేరు పెట్టుకుంటారని చెప్పి అడుగుతున్నాను, నేను తర్వాత చెప్తానండి. ఇక రాజోల నుంచి జయన్న గారు మెసేజ్ చేస్తున్నారు. ఆయన పేరుని త్రివిక్రమ్ కింద మార్చుకుంటా అని చెప్పి మెసేజ్ చేశారండి. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ నుంచి, వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రేడియో అంటే ఇష్టం కాబట్టి రేడియో అని పేరు పెట్టుకుంటాను అంటూ మెసేజ్ చేశారంట. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో నేను కూడా మీరేం పెట్టుకుంటారో పేరు చెప్పని చెప్పంటున్నారు. సో నాకు ఇంకా ఆలోచన రాలేదండి, బట్ చూద్దాం. ఓకేనా. ఇక తేజోమయి శంకర్ అని పెట్టుకుంటాను అంటూ సజన్ అని మెసేజ్ చేస్తున్నారండి. మరి అదే విషయం. సంగారెడ్డి జిల్లా భీమా రమేష్, టైలర్, లక్ష్మి, జ్ఞానేశ్వర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారండి. మరి ఇంతకీ జ్ఞానేశ్వర్ అని చెప్పి మళ్ళీ పెట్టుకుంటానంట, అది విషయం. విద్వాన్ అని పెట్టుకుంటారంట. మరి ఎవరు ఈ మెసేజ్ చేశారంటే పులిపాటి వెంకటేష్ మహబూబ్ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. సో వినాయతుల్లా అంటే దేవుని కృప అని అర్థం. సో వినాయతుల్లా అనే పేరుని ఉంచుకుంటానని చెప్పి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. భవానీపేట గ్రామం నుంచి కరెక్ట్ అండి. షబీనా నస్రత్ అని పెట్టుకుంటా అని చెప్పి షబీనా మెసేజ్ చేశారండి. సో ఇవన్నీ ఆన్సర్లు. చాలామంది కూడా మంచి మంచి పేర్లు మార్చుకుంటూ ఉన్నారు. సో అది విషయం. దయచేసి మీ ఆధార్ కార్డులో మార్చకండి, ఒప్పుకోరు. మీ సర్టిఫికెట్లో మార్చడం కూడా అవ్వదు. దయచేసి నేను ఫన్నీగా అడిగానండి, చాలా మంచిగా ఆన్సర్లు చేశారు. చెప్పాను కదా మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయగలిగే ఏకైక క్వశ్చన్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించడం కోసం ఈ క్వశ్చన్ అడగడం జరిగిందట. మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా మరి మీ పేరు అయితే మార్చుకోవద్దు, మరి పేర్లు అలాగే ఉంచండి. అండ్ మీకోసం అయితే నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఇలాగే మరి చక్కగా పార్టిసిపేట్ చేస్తూ మీ పేరు, మీ ఫోన్, అదే మీ ఊరు ఇవి పంపించి మీ ఆన్సర్ కూడా పంపించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను, చాలా ఫన్నీగా ఉంటుంది. మరి ఈ ఫన్నీ క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా ఉంటే పంపించేయండి. నా నంబర్ 0866243814 0866243814. సో క్వశ్చన్ ఏంటంటే కనుక మరి మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చూడాలంటే ఏం చేస్తారు? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీరు ఒక సినిమా హాల్లో మీ ఫేవరెట్ హీరో సినిమా చాలా బాగా నచ్చింది, ఎప్పటి నుంచో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా, రిలీజ్ అయింది, మీరు వెళ్ళి సినిమా చూడాలంటే ఏం చేస్తారు? ఆన్సర్ తెలిసి నాకు మెసేజ్ చేయండి, ఫన్నీగా ఉండాలి. సో మీరు నాకు పంపించాల్సిన నా నంబర్ 0866243814 0866243814. ఈ నెంబర్ కూడా చేసేయండి. మీకోసం అయితే అగ్ని మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేసింది, వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

కిల్లర్ ఈ మూవీ నుంచి సూపర్ సాంగ్ అయితే వినేశారు. మరి మనో అండ్ చిత్ర వారి బృందం కలిసిపడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు చూస్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:25:42 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఇలాంటి పాటలు మీకోసం కోకొల్లో అబ్బో దాచిపెట్టాం. సో సూపర్ హిట్ సాంగ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. సో సందర్శన దాంట్లో మనమైతే ఉన్నాం. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. నేను అడిగిన క్వశ్చన్ ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏటేటి మెసేజ్లు యాడ్ నుంచి పంపించేసారో చూసేద్దాం. సో ఇందుకీ మనకి మరి మెసేజ్ అయితే వచ్చేసినాయి కాబట్టి ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను. సో మీరు మీకు నచ్చిన హీరోది లేదా నచ్చిన మరి యాక్టర్ది సినిమా వచ్చింది అంటే కనుక ఆ సినిమా హాల్లో మీరు సినిమా చూడాలంటే ఏం చేస్తారు తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి ఎవరంటే 10 బుట్టలు పూలు తీసుకెళ్ళి సినిమాలో సాంగ్ వచ్చినప్పుడు ఫైట్ వచ్చినప్పుడు పూల వర్షం కురిపిస్తారని చెప్పి అంటున్నారు. బాబు దీని వదిలి ఆ థియేటర్ని కురిపేయడం మేటర్ అన్ని పూలు ఎక్కడి నుంచి తెస్తారండి బాబు. సో ఇంతకీ మెసేజ్ చేసిన వాళ్ళు పెడన చోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు. ఎనీవే ఫైనల్గా ఆన్సర్ చేశారండి, థ్యాంక్ యూ. మరి ఇలాగే మెసేజ్ చేస్తూ ఉండండి. సో ఆ ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేస్తున్నారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక నేనైతే సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మీద ఉంది కదా అని చెప్పి ఆ పేరు పెట్టుకోవాలనుకుంటున్నారంట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఎప్పుడు పంపించేశారండి. ఓకే అండి. భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఎగ్జాక్ట్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారు భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్ అండి. సో అది సార్. మరి ఇంకా వచ్చేసి కేదర్ వీరేష్ రాజోల నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఈయన కూడా సేమ్ ఆన్సర్ కరెక్ట్గానే పంపించారు. ఎగ్జాక్ట్గా మంచి ఆన్సర్, ఈ ఆన్సర్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. సో శాంతినగర్ నుంచి ఒకే ఒకటి మెసేజ్ చేస్తున్నారు, రైట్, ఈయన కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారని ఇలాగే మెసేజ్ చేస్తున్నాండి. సో స్నేహపం జనిద్దిన్ మహమ్మద్ జనిద్దిన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఏదో మెసేజ్ చేశారు, తప్పక చూస్తా ఉంటే మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. ఓకే, రాజోల నుంచి జయన్న మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు, కాసేపులో ఆ ఆన్సర్ ఏంటో చెప్పేస్తానండి నేను. గనగలూరు నుంచి రామకృష్ణ గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారండి. సో దీప్తి అవినిగడ్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. అంకయ్యగూడెం నుంచి శ్రీను, బందరుపల్లి, ఆత్మకూరు, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి ఈయన. మరి ఇంకా దశగిరి సంజయ్ ప్రొచ్యూడర్ కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మాలంబి కర్నూలు నుంచి బాలాజీ నగర్ నుంచి మరి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళు, సో న్యామనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వరలక్ష్మి కృష్ణమ్మ దమ్మోజు వెంకటాచారి గారు వీళ్ళందరూ కలిసి చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కొంచెం దగ్గరలో ఉండి పంపించారు కానీ మీరు చేసేదానికంటే దానికి ముందు ఒక పని చేయాలండి. మరి నేను చెప్తానండి సుబ్బయ్య గారు, కాసేపులో చెప్పేస్తాను. కనకాల గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, సో కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. సో ఇంకా వచ్చేసి నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకి గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవనీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఇంకా మెసేజ్. నంద్యాల జిల్లా నుంచి ఆలగడ్డ మరి పాలెం పోలయ్య గారు మెసేజ్ చేస్తున్నారు, ఇంతకీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా ఆన్సర్ వచ్చేసి కర్నూలు జిల్లా నుంచి లొద్దిపల్లె నుండి మధుమోహన్ ఎదురు చూస్తా ఉంటే మెసేజ్ చేశారు. సో వచ్చిందండి, వచ్చిందని చెప్పాను. రిలీజ్ కోసం చూస్తారా లేకపోతే లోపలికి వెళ్ళి చూస్తారా అని చెప్పి నేను అంటే ఆ విషయం ఏంటంటే సినిమా వచ్చింది, ఆడుతుంది, మీరు ఏం చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. సో ఇంకోళ్ళు అయితే ఫన్నీగా మెసేజ్ చేశారు, రాజు నందికొట్ గురించి నో మూవీస్ బ్రో ఓన్లీ ఎఫ్ఎం అంట. అబ్బా బాబు ఎంత డెడికేషన్ అండి మీకు. ఓకే రైట్, ఇలాగే మెసేజ్ చేసింది తగ్గేదిలే అని చెప్పుంటే మెసేజ్ చేశారండి. కిరణ్ రిషిత్ వ్యాస్ నంద్యాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఈయన కరెక్ట్గానే ఆన్సర్ చేస్తారని. ఇంకా మెసేజ్ చేస్తున్న వాళ్ళలో

సో ఈయన కూడా కరెక్ట్గా ఆన్సర్, హరిని బెంగళూరు నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. సో వీళ్ళైతే వేరేది ఒప్పించారు, కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పొన్నం వెంకటేశం హేమలత మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్. మరి తిరుపతి నుంచి శ్రీనివాసు లీవయ్య మెసేజ్ చేస్తున్నారు, సినిమా పిచ్చి లేదంట, తూచండి ఆన్సర్ అది కాదు, రైట్ అండి, బాగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నామండి అంటూ మెసేజ్ చేశారు గుంటూరు నుంచి. మరి ఇంతకీ ఏంటి, సో వెయిట్ చేస్తారంటే వీళ్ళు కూడా రిలీజ్ అయ్యేదాకా. సో అది కాదని నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. సో రైట్, ఇలాగే రంగారెడ్డి జిల్లా నుంచి ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. పెన్న జోగనంద్రకాల నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. మరి గణేష్ శ్రీవత్స కొనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నాగమణి తాడేపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, మరి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. జరిపోతుల బుచ్చి గారు హనుమకొండ జిల్లా నుంచి కాజీపేట నుంచి మెసేజ్ చేస్తున్న తారాలపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. దానికంటే ముందు ఇంకోటి చేయాల్సి ఉంటుంది, మీరు వెళ్ళి సినిమా చూస్తా అంటున్నారు కానే కాదు. సంగారెడ్డి జిల్లా విలేజ్ భీమరా రమేష్ టైలర్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేసిన, జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే రాలేదండి. మరి చూడండి, వీరభద్రపురం నుంచి ఎవరో మెసేజ్ చేశారు, వాళ్ళ ఊరు పేరు గట్ట ఊరు రాశారు కానీ పేరు రాలేదు. మరి కరెక్ట్గా అయితే ఆన్సర్ చేశారు ఇవన్నీ ఆన్సర్లు. సో ఇది విషయం, చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, కొంతమంది మాత్రమే రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇందుకీ మీరు కూర్చొని చూస్తారా, నుంచుని చూస్తారా, లోపలికి వెళ్ళి చూస్తారా, వెయిటింగ్ చేస్తారా అని కాదు. సినిమా రిలీజ్ అయింది, సినిమా హాల్లో ఉందండి, మీరు నచ్చిన సినిమా చూడాలంటే ఏం చేస్తారు, టికెట్ కొనాలి కదండి, టికెట్ కొనకుండా ఏడ చూస్తారు, ఎట్ట చూస్తారు. కొంతమంది ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు, అది కూడా కరెక్ట్గా ఆన్సర్ కింద పరిగణించారనమాట. ఇది విషయం, ఇలాగే మరి మంచి మంచి ఆన్సర్ పంపించేస్తారంటే ముందు టికెట్ కొనిన తర్వాతే మీరు ఏదైనా చేయాలి, నుంచుని చూస్తారా, కూర్చొని చూస్తారా అనేది. సో ఇది విషయం, ఇలాగే మనం ముందు వెళ్ళిపోదాం, సమయం అయితే అయిపోతుంది, చూసారా చాలా టైం అయిపోతుంది. సో ఎందుకు క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా పంపించారు కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఏమాత్రం ఆలోచన చేయకుండా. సో ఇది విషయం, సో క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మెసేజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, మామూలుగా పని చేయకపోతే అసలు ఊరుకుంటామా, ఊరుకోం, అది పని చేసేదాకా కొడతాం. అయితే ఇక్కడ ఏమైందంటే రాత్రి పని చేయట్లేదు అని చెప్పి వదిలేస్తే పొద్దున్నే పని చేయడం ప్రారంభించింది, కానీ తిడత కొట్టాం కానీ అది పనిచేయడం ఆపేసింది, ఏంటిది అది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, రాత్రి ఏ పని చేయదు, పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కట్టిపడేస్తాం, ఏంటది తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 08662488140868841. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, మీకోసం అయితే ఒక సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

పల్లకిలో పెళ్లి కూతురు ఈ చిత్రం నుంచి చంద్రబోస్ గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు చిత్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు ఇది భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 3:41:36 మంచి పాటల సమాహారం. సందడి మరి చిట్టిపొట్టు క్వశ్చన్స్ కి మరి చిరునామా సందడి మరి మీకోసం అయితే ఇలాంటి చిట్టిపొట్టు క్వశ్చన్స్ ని సంధిస్తూ మాట్లాడుతూ సో మిమ్మల్ని మరి ఎంతగానో అలరిస్తున్న ఈ ప్రోగ్రామ్ కి ఇంకా సమయం అయితే అయిపోతూ వస్తుంది కాబట్టి సో నేను ఒక్కసారి నేను అడిగిన క్వశ్చన్ రిపీట్ చేసిన తర్వాత మన వాళ్ళు శ్రేయోభిలాషులు మరి స్నేహితులు అందరూ కూడా ఆన్సర్లు పంపించేస్తారు. ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారు చూసేద్దాం. ఇంతకీ మనకి పంపించేసిన ఆన్సర్లకి క్వశ్చన్ ఏంటంటే కనుక మరి రాత్రి ఏ పని చేయదు సార్, మామూలుగా సోంబేర్ అనుకోవచ్చు అనమాట. సో రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ దాన్ని కొట్టేసి ఆపేసి మళ్ళీ దాని పని ఆపేసి అలా ఊరుకుంటాం అనమాట. సో అది కూడా తిట్టుకుంటుంది అనుకోండి కానీ తెలియదు. సో ఎందుకీ నేను పేరేంటో తెలిస్తే నాకు మెసేజ్ చేయమని చెప్పాను. రాత్రి ఏ పని చేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పని చేస్తాం మొదలు పెడితే తిట్టుకుంటూ దాని పని ఆపేస్తాం ఏంటి తెలిస్తే మెసేజ్ చేయమని చెప్పాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎవరు మెసేజ్ చేశారు చూసేద్దాం. పెడన జోగనంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. కేదర వీరేష్ రాజౌళి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించి, కనకార గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు కరెక్ట్ ఆన్సర్, మరి వాసర గారు పెడన నుంచి కరెక్ట్ ఆన్సర్, శ్రీకాళహస్తి నవీన్ మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, వినయ్ కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు రెండు ఆన్సర్లు పంపించారు, అయినా కానీ అవి కూడా రాంగేనండి. ఓకే రాంగ్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళు మహమ్మద్ వినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు జిల్లా లొద్దిపల్లి నుంచి మధుమోహన్ మెసేజ్ చేస్తున్నారు బొమ్మతో సహా పంపించారు కరెక్ట్ ఆన్సర్, దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కొల్లిపురం నుంచి మౌలాలి గారు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, బాసర గారు శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి మెసేజ్ చేసిన కరెక్ట్ ఆన్సర్, నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మరహరి యశోద జానకి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, న్యామనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇంతకీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, మరి జాప భువనేశ్వర్ భూలక్ష్మి వెల్లూళ్ళ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, మరి ఇంకా షణ్ముఖ్ అభిమన్యు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, భద్రేశ్వర్ చారి మేడ్చల్ డిస్టిక్ అయ్యప్ప నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, రాహుల్ హైటెక్ సిటీ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, కడప జిల్లా నుంచి మద్దునూరు నుంచి త్రివేణి నిఖిల్ మణిదీప అనంతనాగ్ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, మరి అంకయ్యగూడెం బందారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, నల్గొండ జిల్లా చందంపేట మండలం చితిర్యా గ్రామం నుంచి దమోజు వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశ్వర హేమలత నార్కట్పల్లి మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, ఇవి కోటేశ్వర గారు ఒడిశా నుంచి మెసేజ్ చేస్తున్నారు మరి కరెక్ట్ ఆన్సర్, మాలంబి కర్నూలు నుంచి బాలాజీ గారు బాలాజీ నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, సంగారెడ్డి జిల్లా విలే భీమా రమేష్ లక్ష్మి జ్ఞానేశ్వర్ స్వప్న స్వాతి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారని, జరుపతుల బుచ్చయ్య హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఖమ్మం నుండి ఉరుకొండ నుంచి మధు మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్ చేశారు, వీరా కనకరావు వీరభద్రాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్, బా వెంకట సుబ్బయ్య ఆర్లక్ష్మీదేవి కనికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు కరెక్ట్ ఆన్సర్, పి జానకీరామ్ మెసేజ్ చేస్తున్నారు రాంగ్ ఆన్సర్ నందిగామ నుంచి. సో ఇది విషయం వంశీ.

వ్యాస్ కిరణ్ కుమార్ గుంతకల్ నుంచి మెసేజ్ ఇస్తున్నారు. రాంగ్ ఆన్సర్. శభానా పెద్దగూడెం విలేజ్ వనపర్తి డిస్టిక్ నుంచి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకా మెసేజ్ అయితే వచ్చేస్తుందండి. బిజిలీ వెంకట శ్యామల మెసేజ్ చేస్తున్నారు. ఏకలవ్యనగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆన్సర్ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా భీమా స్వాతి జ్ఞానేశ్వరి అందరికీ ఇంత పంపించారు కదా, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. సో ఇది విషయం. ఇంకా అయితే మనకి మెసేజ్లు వస్తున్నాయి. ఓకే రైట్. చిరంజీవి తిరుపతి నుంచి మెసేజ్, తిరుపతి నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. బ్రూమ్ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపిస్తున్నారు. రాంగ్ ఆన్సర్. కడప వినయ్ మెసేజ్ చేస్తారు కడప నుంచి. రాంగ్ ఆన్సర్. అబ్బా రాంగ్ ఆన్సర్ పంపిస్తారా. కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ జనిత్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభవన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. ఇంకోటి అయితే మెసేజ్ చేశారు వాళ్ళ ఊరు సతీ తిరుపతి ఉప్సి అని పంపించారు. ఆన్సర్ అయితే గట్టిగా ఇచ్చారు. మీ పేరేంటో కొంచెం తేడాగా ఉంది. అప్పాపురం మహాలక్ష్మి సూర్యరావు అప్పర అప్సర నుంచి అప్పాపురం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే పంపించారు. దీప్తి అవనిగడ్ నుంచి మెసేజ్ చేస్తారు. రాంగ్ ఆన్సర్. మీరు పగలు ఇంకా ఫ్యాన్లు వేసుకోరండి, అదే విషయం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ నిత్య సంతోష్ని పంపిస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. బెంగళూరు శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాంగ్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. తిరుపతి జిల్లా నుంచి పెద్ద ప్రియా విలేజ్ నుంచి మునిమ్మ మెసేజ్ చేస్తున్నారు. కరెక్ట్ ఆన్సర్. ఇంకోళ్ళు అయితే ఇప్పుడే టైప్ చేస్తున్నారు. మెసేజ్ చదవడానికి టైం లేదు కాబట్టి తూచండి. మరి ఇవన్నీ ఆన్సర్లు చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్లు పంపించారు. అక్కడక్కడ రాంగ్ ఆన్సర్లు అయితే చాలా పర్ఫెక్ట్గా పంపించారు. సో అవి ఏంటంటే కనుక కొంతమంది ఫ్యాన్ అన్నారు, కోడుకోతున్నారు, చీపురు గట్ట అన్నారు, ఇలా రకరకాలు ఉన్నాయండి. సో ఇది కరెక్ట్గా ఆన్సర్ అయితే రాత్రి పనిచేయదు పోనీలే అని చెప్పి పొద్దున్నే పనిచేయడం మొదలు పెడితే తిట్టుకుంటూ ఆపేసి దాని పనిని ఆపేస్తూ ఉంటాము. సో ఇంతకీ దాని పేరు అలారం, క్లాక్, గడియారం, ఇలా ఏది పేరు చెప్పినా నేనేసే ఓకే కొట్టేశాను. ఇది విషయం. సమయం అయితే అయిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంతకీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కనుక జాగ్రత్తగానండి, ఇది కూడా కొంచెం అలాగే ఉంటుంది, తెలిస్తే నాకు మెసేజ్ చేసేయచ్చు. ఇంతకీ ముక్కులో వాసన లేదు పోనీలే అని చెప్పి నోటికైనా అందిస్తే నోటికి కూడా రుచి దొరకటం లేదు, అదేంటి? ముక్కులోకి వెళ్ళినా వాసన లేదు పోనీలే అని చెప్పి నోట్లోకి పోనిచ్చినా కానీ నోటికైనా రుచి దొరుకుతుందా అంటే నోటుకు కూడా రుచి దొరకలేదంట. ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866-24-888-14, 0868-24-888-14. ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. మీకోసం అయితే మంచి సాంగ్ అయితే వచ్చేస్తే మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

చంద్రబోస్ లిరిక్స్ అందించగా కళ్యాణ్ మాలిక్, స్మిత నాయర్ రాజ్ అండ్ పండిత్ సునీత వీళ్ళందరూ కలిసి పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. ఛత్రపతి మూవీ నుంచి మీరు ట్యూన్ చేసుకుంటున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 3:53:35 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సందర్శనలో టైం అయితే అలా అలా గడిచిపోతుంది. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తాను, చాలామంది కూడా ఆన్సర్ చేస్తారని. మరి ఏంటంటే కనుక ముక్కులో వాసన లేదు అలా అని చెప్పి పోనీలే అని చెప్పి నోటికి అందిస్తే నోటికి కూడా రుచి దొరకట్లేదంట, ఏంటది ఏంటి తెలిస్తే నాకు మెసేజ్ చేయమంటే. చాలామంది కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్గా అయితే ఆన్సర్ చేసే దాదాపు 90% మంది కరెక్ట్గానే గుద్దారు కరెక్ట్ ఆన్సర్ని. సో ఇంతకీ సమయం అయితే అయిపోతుంది కాబట్టి మరి ఇంతకీ ఈ ఆన్సర్ ఏంటంటే కనుక గాలి, ఎయిర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా మరి సందర్శనం తరఫున మరి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉండండి, ఇలాగే సందర్శిస్తూ ఉండండి. సో మరి ఇంతటితో అయితే కనుక సందర్శన టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ ప్రోగ్రామ్లో కలుసుకుందాం. మరి ఇప్పుడు ఇది మీకు సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

అభివృద్ధి భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారులకు ఎల్లప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారుల సేవ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వేట నిషేధ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక భరోసా ఇస్తున్నామని, ఈరోజు 130,796 కుటుంబాలకు 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాలైన కార్యక్రమాలు చేపడుతుందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన మత్స్యకారుల సేవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 3 గ్రీన్ఫీల్డ్ పోర్టులను పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. కృష్ణానదిలో మత్స్యకారులు బోట్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వరుసగా 2 ఏడాది మత్స్యకారుల సేవల పథకం కింద నిధుల విడుదల చేయడంపై మత్స్యకార కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పారదర్శకంగా యూరియా పంపిణీ చేయడంలో భాగంగా ప్రత్యేక కార్డుల విధానం అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ కార్డుల ద్వారా రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఎరువులు పొందే అవకాశం కల్పిస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను కేంద్రం మళ్లీ పెంచింది. లీటర్ పెట్రోల్ డీజిల్ పై దాదాపు 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. జనసమ్మర్ద ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఆ అభ్యర్థులను తోసిపుచ్చింది. గత ఆదేశాలను మార్చేందుకు తిరస్కరించింది. పాఠశాలలు, ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల నుంచి తరలించిన శునకాలను తిరిగి ఆ ప్రాంతంలో వదిలేయొద్దని స్పష్టం చేసింది. సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే యాత్రలో మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలతో పాటు గుజరాత్లోని ద్వారకా, సోమనాథ్, మహారాష్టలోని పూణే, నాసిక్, ఛత్రపతి సంభాజీనగర్లోని జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. టికెట్ ధరలు 17,600 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఈ యాత్రకు సంబంధించి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు సికింద్రాబాద్ నుంచి జూన్ 16వ తేదీన ప్రారంభమవుతుంది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్లు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకెంత వరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లులకు ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఓ ఐ యామ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: చీకటమ్మ చీకటి, ముసటైన చీకటి, ఎచ్చనైన ఉసులెన్నో.

ఎస్, ఇలాంటి లిరిక్స్ ఇంటి ఎవరు గుర్తొస్తారు? సో మీరు చూసి చూస్తుంటారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 4:10:34 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఒక మంచి పాట అయితే రుద్రవీణ సినిమా నుంచి విన్నాం, సిరివెన్నెల గారి రచనలో ఎస్పి బాలుగారు పాడారనమాట. వింటూ ఆస్వాదిస్తున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఈ పాట ఎందుకు ప్రజెంట్ చేశాను అంటే, మీకు ఒక లిరిక్స్ ఇస్తుని సంగీత నేపథ్య గాయకు మరి లిరిక్స్ అందించేటువంటి ఆయన్ని, ఒక రచయితని మీకు పరిచయం చేయమని చెప్పి అనుకుంటున్నానమాట. సో ఏంటంటే కనుక మరి ఏ పాటకైనా, ఏ సినిమాకైనా పాటలు ప్రాణం. ఆ పాటకే ప్రాణం ఇచ్చేది మరి ఆ పాటలో ఉన్న సాహిత్యం. సో సాహిత్యం ఎంత బాగుంటే ఆ పాట అంత బాగుంటుంది, ఆ పాటలు ఎంత మేళవింపుగా ఉంటే ఆ సినిమాకి అంత పేరు వస్తుందన్నమాట. సో ఇంతకీ ఈరోజు వివిధాలో మీకోసం ఒక వన్ లిరిక్సిస్ట్ అనే కాన్సెప్ట్ మీద సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటల్ని పరిచయం చేయాలని, మీకు ఆల్రెడీ పరిచయమైన పాటల్ని మరలా వినిపించాలని చెప్పి కోరికతో మీకైతే మీకోసం ఈ పాటలు ప్లే చేయడం జరుగుతుంది. దాదాపు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఎనీ లాంగ్వేజ్ అనుకోండి, ఏ లాంగ్వేజ్లో అయినా సరే దాదాపు 3000కు పైగా సాంగ్స్ని రాశారు, రాస్తున్నారు, రాయబోతున్నారు. ఇలాంటి సాంగ్స్ చాలా చాలా ఉన్నాయి. మరి ఆయన మాటని, అంటే ఆయన మాటల్ని మరి వాక్యాల రూపంలో రాస్తే పాటలు చాలా చక్కగా వచ్చినాయి, చాలా ఉన్నాయి. మన అట్లో ప్రతి పాట ఒక అద్భుతం చెప్పుకోవచ్చు. అలాంటి పాటలు మీకోసం అయితే ఈరోజు వివిధ శీర్షికను మీకు అయితే అందిస్తుంది జరుగుతున్నాం. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట కన్యాకుమారి కనబడదే దారి అంటూ సాంగ్ అయితే బొబ్బిలి రాజా ఈ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వచ్చేస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లిరిక్స్ అందించగా, మరి ఇళయరాజా గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా, ఎస్పి బాలు గారు చిత్రగారి పాడిన ఈ అద్భుతమైన గానం మీకోసం వింటూ ఆస్వాదించండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3 ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే నగేష్.

సిరివెన్నెల గారి రచనలో హేమచంద్ర గారు పడిన అద్భుతమైన పాట విన్నారు క్లాస్మేట్స్ మూవీలోంచి. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 4:22:42 అని మంచి పాటలు వింటూ వినిపిస్తూ ఉన్నాం. మరి వివిధలో మరి లిరిక్స్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మంచి ఫిలిం గీతాలని మనం వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట రావోయి చందమామ. ఈ చిత్రంలోంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా సుఖేందర్ సింగ్, లలిత, సాగరి, స్మిత వీళ్ళందరూ కలిసి పడిన అద్భుతమైన పాట మీకోసం వచ్చేస్తుంది. వింటండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

గోవింద గోవింద ఈ చిత్రం నుంచి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు చిత్ర గారు వారి బృందం కలిసిపోయిన అద్భుతమైన గానం విన్నారు. మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. వివిధ శీర్షికన మనం మరి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు తన సాహిత్యాన్ని అందజేసిన చిత్రాల్లో నుంచి మంచి మంచి పాటలు వింటూ ఆస్వాదిస్తున్నాం కదా. సో మరి ఇంకా సమయం అయిపోతూనే ఉంది. సమయం చూస్తే 4:38 దాటుతుంది. ఇంకా మన కోసం నెక్స్ట్ మన కోసం రాబోతున్న పాట మరి పెళ్ళి. ఈ చిత్రానికి మరి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు లిరిక్స్ అందించగా ఎస్పి బాలు గారు పాడిన అద్భుతమైన గానం మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఎప్పుడు నిజాలే చెప్పాలని, అబద్ధం ఆడకూడదని చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మనకు చెప్తారు. గొప్ప గొప్ప గురువులు, అన్ని మతాలు కూడా ఇదే చెప్తాయి. ఎల్లప్పుడు నిజాలు చెప్పి నమ్మకమైన వ్యక్తులుగా ఉండి గొప్పవారైన ఎన్నో కథలు మనం వినే ఉంటాం. కానీ ఏ సందర్భంలో అయినా నిజాలే చెప్పడం అనేది అంత సులువైన విషయం కాదు. మనలో చాలామంది చిన్న చిన్న అబద్ధాల ద్వారా జీవితాన్ని సులువుగా ముందుకు నడిపిస్తారు. అబద్ధం సమస్యలకి తాత్కాలిక పరిష్కారం ఇస్తుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మరికొన్ని సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది కూడా. మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మొదట చెప్పిన అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ఆఖరికి మనం అబద్ధాల కోరుగా మారిపోతాం. మనం అబద్ధం చెప్పేటప్పుడు ఎదుటి వాళ్ళు కనిపెట్టలేరు అనుకుంటాం, కానీ మనం అబద్ధం చెప్తున్న విషయం వారికి అర్థమవుతుంది. వారు మనల్ని ఏ విషయంలోనూ నమ్మలేరు. జీవితంలో నిజమైన విజయానికి నమ్మకం చాలా ముఖ్యం. బిజినెస్లో కానీ, మనం పనిచేసే చోటు కానీ నమ్మకం అనేది విజయాన్ని ఇస్తుంది. ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని మనం కోల్పోయినప్పుడు మనం విజయం సాధించే అవకాశం కూడా కోల్పోయినట్టే. అబద్ధం చెప్పేటప్పుడు మనకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనమేంటి, అలవాటేంటి అని, అసలు వీళ్లతో ఈ అబద్ధం చెప్పొచ్చా లేదా అనేది కూడా ఒక్కోసారి సందేహం కలుగుతుంది. అబద్ధం చెప్పడం అనేది మనిషి యొక్క సాధారణ లక్షణం కాదు, ఇది మన లక్షణానికి విరుద్ధంగా వెళ్లడమే. అబద్ధం చెప్పినప్పుడు ప్రతి అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన మైండ్ మీద అదనపు శ్రమని సృష్టిస్తుంది. మనం ఏది ఇస్తామో అది మనకు తిరిగి వస్తుంది, దాన్నే కర్మ అంటాము. అనేది ప్రకృతి నియమం కూడా. కాబట్టి ఎదుటి వాళ్ళకి మనం అబద్ధం చెప్పడం మొదలు పెడితే వారు కూడా మనతో అబద్ధాలు చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు మనం నిజాన్ని చూసే అవకాశమే ఉండదు. అబద్ధం చెప్తే లోపల ఎక్కడో దొరికిపోతాము అనే భయం ఉంటుంది. భయం మన లోపల ఒత్తిడిని సృష్టిస్తుంది. మనం చెప్పిన అబద్ధాలు బయటపడినప్పుడు అందమైన బంధాలు కూడా తెగిపోతాయి. ఒక అందమైన బంధం ఏర్పడడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కానీ కొన్ని అబద్ధాలు సులువుగా వాటిని నాశనం చేస్తాయి. అబద్ధాలు తాత్కాలిక విజయాన్ని, దీర్ఘకాలిక అపజయాల్ని తీసుకొస్తాయి. ఈ అబద్ధాలు మన మైండ్లో ఎటూ తేల్చుకోలేని స్థితిని సృష్టిస్తాయి. ఒక వ్యక్తికి అబద్ధం చెప్పడం అంటే ఒక వ్యక్తిని అగౌరవపరచడం సమానం. వారి నమ్మకాన్ని, తెలివిని, వారి ఫీలింగ్స్ని మనం బాధ పెట్టినట్టే. ఈ అబద్ధాలు చెప్పడం వల్లే ఎదురయ్యే సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి బదులు నిజాన్ని ఎంచుకోవడమే సరైన విధానం. నమ్మకమైన వ్యక్తిగా ఉండడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏంటి అంటారా? అసలు ఎప్పుడు అనుకోలేదా? ఎందుకంటే అబద్ధాలు ఎంతగా అలవాటయ్యాయంటే అబద్ధం లేని రోజు ఏదైనా ఉందా అంటే ఉండదేమో అని చెప్పుకోవాలి. అది స్టూడెంట్స్ అయినా, హోమ్ మేకర్స్ అయినా, హస్బెండ్ వైఫ్తో అయినా, పిల్లలు తల్లితో అయినా కానీ, తల్లి పిల్లలతో అయినా కానీ, పిల్లలు తల్లులతో అయినా కానీ కాదంటారా? హోంవర్క్ అసైన్మెంట్ చేయనప్పుడు మనం ఏమేం అబద్ధాలు చెప్తాం మనకే తెలుసు. కాలేజ్ బంకు కొట్టినప్పుడు ఏం అబద్ధాలు ఇంట్లో చెప్తామో, కాలేజ్లో చెప్తాం, అది కూడా మనకు తెలుసు కాబట్టి. సో ఇవన్నీ పక్కన పెడితే వైట్ లైస్ కొంతవరకు సిచ్యువేషన్ నుండి మీకు బయటకు తీయడానికి అవసరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా తీవ్రంగా అప్పులు ఇవ్వమని వేధిస్తూ ఉంటే అలాంటప్పుడు చిన్న చిన్న వైట్ లైస్ లేదా సిచ్యువేషన్ని బట్టి వైట్ లైస్ పర్వాలేదు, కానీ అబద్ధం ఒక అలవాటుగా మారితే మాత్రము అదొక అడిక్షన్ లాంటిది, వ్యసనం లాంటిది, మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. అలాగే ఆన్ ది అదర్ సైడ్ సత్యం, నిజం చెప్పడం వల్ల ఎన్నో మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు మన మాట మీద గౌరవం ఇస్తారు, ఎందుకంటే మనం నిజాయితీగా ఉంటామని వారికి తెలుసు కాబట్టి. మన పిల్లలకి ఆదర్శమైన వ్యక్తులుగా మనం ఉంటాం. నిజం మాత్రమే చెప్పడం అనేది అనవసరమైన సమస్యలు రాకుండా ఆపుతుంది. నిజాయితీగా ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నిజాయితీగా ఉండడం మన సంబంధాలను మరింత మెరుగుపరుస్తుంది, మన ఆలోచనలో స్పష్టత తీసుకొస్తుంది. కాబట్టి నిజాయితీ అనేది అత్యుత్తమ జీవన విధానం. నిజాయితీగా ఉండడం మొదలు పెడితే మన జీవితం అద్భుతంగా మారుతుంది. నిజాయితీ కలిగి ఉండడానికి అవసరమయ్యే కొన్ని సూచనలు చేతన్ ఇప్పుడు మీకు వెనల ప్రోగ్రాంలో చెప్తాడు. మన ఆలోచనలు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. మాట మీద నిలబడటం అనేది నిజాయితీ వల్లే వస్తుంది. మీరెవరికైనా ఒక ప్రామిస్ చేసినప్పుడు అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే అది ఎందుకు చేయలేకపోయారో వారికి అర్థమయ్యేలా చెప్పండి. మనం మాట తప్పితే అది అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఎవరికైనా మాట ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించండి. ఆ మాటని మీరు నెరవేర్చగలను అనుకుంటేనే ఇవ్వండి, లేదంటే చేయలేను అని ముందే చెప్పేయండి.
చాలా చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులు పిల్లలకి అబద్ధం చెప్తారు. పిల్లల మంచి కోసమే అలా చేస్తారు. పిల్లలు తల్లిదండ్రులే చాలా నమ్ముతారు. అలాంటిది పిల్లలకి అబద్ధం చెప్తే వారు ఆ నమ్మకాన్ని కోల్పోతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏం చెప్పినా వారు పట్టించుకోరు. కాబట్టి పిల్లలతో నిజాయితీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. నిజాయితీ ఇంటి నుండి మొదలవుతుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఉండడం కంటే అబద్ధం చెప్పి తప్పించుకోవడమే సులువుగా అనిపిస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. తప్పుల విషయంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఎప్పటికైనా అది బయటపడుతుంది. ఇప్పుడు అబద్ధం చెప్పి తర్వాత దొరకకపోవడం కంటే ఇప్పుడు నిజం చెప్పి మన తప్పుని

0: ఒప్పుకోవడం సరైన పద్ధతి. నిజాయితీగా ఉండడం అంటే దాని ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అది బాలేనప్పుడు నిజాయితీగా అది బాలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం మౌనంగా ఉండడమే మంచిది. జీవితంలో కొన్ని సందర్భాల్లో నిజాయితీ అనేది ఎదుటి వాళ్ళని సమస్యల్లోకి నెట్టొచ్చు. నిజాయితీ దయ మధ్య సమస్య వచ్చినప్పుడు దయనే ఎంచుకోండి. నిజాయితీ ద్వారా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. పరిణితి కలిగిన నిజాయితీ కలిగి ఉండాలి. మన విషయంలో కూడా మన నిజాయితీ కలిగి ఉండాలి. మన బలాలేమిటి, బలహీనతలేమిటి అనేది నిజాయితీగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్ని విషయాలు ఎక్కువగా చేసి చెప్తాం, అది కూడా అబద్ధం కిందకే వస్తుంది. కాబట్టి ఆ అలవాటును మానుకోవాలి. మోస్ట్ ఆఫ్ అస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ టెల్లింగ్ లైస్. అబద్ధాన్ని మానుకోవడం ఎలా? అబద్ధం చెప్పడం కన్నా మౌనంగా ఉండడం నేర్చుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు అవేర్నెస్ కలిగి ఉండాలి. మనం మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఎంచుకోవాలి. రోజు మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేస్తే నిజాయితీగా ఉండడానికి అవసరమైన మానసిక శక్తి మనకి కలుగుతుంది. ఒక క్లారిటీ అనేది మైండ్లో ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. లైఫ్లో క్లారిటీ అంత ముఖ్యం మనకి. నిజాయితీగా ఉండడానికి అవసరమైన అంతర్గత శక్తిని ఇమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థించడంకైనా ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే దట్ స్ట్రెంగ్తెన్స్ అస్. ప్రతి ఒక్కరి జీవితంలో నిజాయితీ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ పుస్తకం వంటిది, ఓపెన్ కళ్ళతో కనిపించే పాత్ర. నిజాయితీ గల వ్యక్తిగా పరిగణించబడటం సమాజం ద్వారా అతని ఆమె జీవితాంతం కలలు కనే ఉత్తమమైన అభినందన. ఒక వ్యక్తి జీవితంలో చిత్తశుద్ధితో అంకితభావంతో సంపాదించే నిజమైన పాత్ర ఇది. సమాజంలో నిజాయితీ లేకపోవడం విధి. తల్లిదండ్రులు, పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన పరస్పర సంబంధం లేకపోవడం దీనికి కారణం. నిజాయితీ అనేది నెమ్మదిగా ఓపికగా నిర్మించబడిన ఒక అభ్యాసం. ఫస్ట్ ఇంట్లో, తర్వాత పాఠశాలల్లో, అందువల్ల పిల్లలు వాళ్ళు పెరుగుతున్న కాలం నుండి నిజాయితీని పెంపొందించడానికి ఇల్లు, పాఠశాల ఉత్తమమైన ప్రదేశాలు. సో దీస్ ఆర్ ద టూ ప్లాట్ఫామ్స్ ఆన్ విచ్ చిల్డ్రన్ లెర్న్ అ లాట్. సో హౌ యూ షేప్ దెమ్ డిపెండ్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్ అట్ హోమ్ అండ్ ఇన్ ద స్కూల్. సామాజిక ఆర్థిక సమతుల్యతను నిర్వహించడానికి ప్రజలు నిజాయితీ యొక్క విలువ గ్రహించాలి. ఆధునిక కాలంలో నిజాయితీ తప్పనిసరి. ఇదొక వ్యక్తిని ప్రోత్సహించే ఉత్తమ అలవాట్లు ఒకటి. వారి జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికి, నిర్వహించడానికి తగిన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. జీవితంలో ఏవైనా ఇనీక్వాలిటీస్ ఎదుర్కోవటానికి, పోరాటానికి, మన సంకల్ప శక్తిని బలోపేతం చేయడానికి నిజాయితీ ఒక ఇన్స్పిరేషన్గా పనిచేస్తుంది. అందుకే ఈ నిజాయితీ గురించి, వీటి గురించి నేను ఇంత స్టోరీ, ఇంత ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాను. విత్ దిస్ లవ్లీ ఇన్స్పిరేషన్, దిస్ ఈస్ ఆర్జే చేతన్ సేయింగ్ బై ఫర్ నౌ. I will come back in the next program of Venla with more such useful information. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522207039. నంబర్ మరోసారి 0951522709. మా ఈమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మత్స్యకారుల సేవల పథకం కింద రాష్ట్రంలోని 130,796 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించారు. నెల్లూరు జిల్లా కావల్లో జరిగిన కార్యక్రమంలో ఒక్కొక్కరి అకౌంట్లో 20,000 రూపాయల చొప్పున మొత్తం 262 కోట్ల రూపాయలను జమ చేశారు. కాగా సముద్రంలో చేపల సంతానోత్పత్తికి వీలుగా ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 తేదీ వరకు వేట నిషేధం అమల్లో ఉంటుంది. స్వచ్ఛరథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రోడ్ల పురోగతి, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరిగే పనులు ప్రజలకు తెలిసేలా ప్రత్యేక డాష్ బోర్డు సిద్దం చేయాలన్నారు.

ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార విభాగం ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరంజనే స్వామి అన్నారు. మత్స్యకార సేవల కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ పరిహారాన్ని ఈరోజు ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పంపిణీ చేశారు. రాష్టంలో మత్స్యకారులకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తామని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మత్స్యకారులతో స్వయంగా మాట్లాడారు. అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా రష్యా నుంచి ముడి చమురును మన దేశం నిరంతరం కొనుగోలు చేస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి పి బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు కోల్పోయి 75,200 చేరగా నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

ఆకాశవాణి విజయవాడ. స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఏ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్. నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ. కృష్ణమ్మ సాక్షిగా. స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ ఆల్ లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము గీత్ గా చెల్లంటూ, శుభ హిట్ హిందీ సాంగ్స్ వింటూ.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

నార్వే పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా డెన్మార్క్, ఐస్లాండ్, ఫిన్లాండ్ ప్రధానమంత్రులతో సమావేశమయ్యారు. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ తో సమావేశంలో భారత్తో మరిన్ని పెట్టుబడులకు ఆహ్వానించానన్నారు. ఇక ఐస్లాండ్ ప్రధానమంత్రి క్రిస్టిన్తో క్లీన్ ఎనర్జీ, ఫిషరీస్, జియో థర్మల్ ఎనర్జీ తదితర అంశాలపై మాట్లాడారని పేర్కొన్నారు. ఫిన్లాండ్ ప్రధానమంత్రి ఓర్పోతో 6G, ఏఐ, విద్య, అణుశక్తి, పర్యావరణంపై చర్చించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాంత భద్రతపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సముద్రంలో నిరంతర గస్తీ కోసం పలు శాఖల అధికారులు స్థానిక మత్స్యకారులతో సీ పెట్రోలింగ్ జాయింట్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్టంలో 1000 మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్టానికి చెందిన పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మినీ మార్టుల ద్వారా మిల్లెట్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూన్ 2026 సెషన్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగియనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. యూజీసీ నెట్ 2026 పరీక్షలు జూన్ 22 నుంచి 30వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో జరగనున్నాయి.

రాష్ట శాసనసభ శాసనమండలిలో పనిచేసే అధికారులు సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవరా ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్ పర్యటనకు రానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆఫ్ఘన్తో ఏకైక టెస్టు 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ భారత వన్డే టెస్టు జట్లను ప్రకటించింది. టెస్టు వన్డే జట్లకు శుభన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 114 పాయింట్లు కోల్పోయి 75,200కు చేరగా నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 23,618 వద్ద స్థిరపడింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్, అ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణ తిరుమల. సూపర్ హిట్ సాంగ్ వింటూ పుష్ప 2 మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: సమయం 6:10 వస్తుంది. ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారు కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
5: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం.

0: ఇక్కడ కాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్ అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తాం.
1: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుర్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
1: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబిజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
3: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వి విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ వి విల్ గివ్ అవర్ సర్వీస్ టు ద నేషన్.
1: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టు

0: ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ బ్రదర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగా హెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్, మనమున్నాము కృష్ణా తీరంలో సూపర్ హిట్ సాంగ్స్ వింటూ. అలాగే జనరల్ నాలెడ్జ్ కొంచెం పెంచుకుందాము. సింధు ప్రజల ప్రధాన ఓడరేవు ఏది? సింధు ప్రజలంటే ఎవరో ఎక్కడ ఉంటారు అనుకోమాకండి, మనది నాగరికత స్టార్ట్ అయిందే సింధు నుంచి అనమాట, సింధు పరివాహక ప్రాంతాల నుంచి. మరి సింధు ప్రజల వాళ్ళ ప్రధాన ఓడరేవు ఏది? ఈ సూపర్ హిట్ సాంగ్ వినేసి తెలుసుకుందాము. ఛాంపియన్ మూవీల నుంచి గిరగిరా అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం, వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం ఛాంపియన్ మూవీల నుంచి. మరి సింధు ప్రజల ప్రధాన ఓడరేవు లోధాన్. లోధాన్ సింధు ప్రజల ప్రధాన ఓడరేవు. మరి మొహంజదారో అంటే అర్థమేంటి? మొహంజదారో అంటే అర్థం ఏంటంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినిన తర్వాత తెలుసుకుందాము. ఈగా మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

మొహెంజదారో అంటే అర్థం ఏమిటంటే మృతుల దిబ్బ అని అర్థం. ఎస్, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాం కృష్ణా తీరంలో. మరి ప్రపంచంలో మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువు ఏది? ప్రపంచంలో మనిషి తర్వాత అత్యంత తెలివైన జంతువు

అత్యంత తెలివైన జంతువు, మరి భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? మన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సూపర్ హిట్ సాంగ్ విని తెలుసుకుందాం. బేబీ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలర్. ఎస్, ఊలర్ భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. మరి ప్రపంచంలో అతిపెద్ద గడియారం ఎక్కడుంది? ఎస్, ప్రపంచంలో అతిపెద్ద గడియారం ఎక్కడుంది అంటే ఈ సూపర్ హిట్ సాంగ్ వినిన తర్వాత తెలుసుకుందాం. ఓకే ఓకే మూవీల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసై అంటూ. నెక్స్ట్ సూపర్ హిట్ సాంగ్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక వినేయండి. మరి చివరి సాంగ్ వచ్చేలోపు ప్రపంచంలో అతిపెద్ద గడియారం ఎక్కడ ఉంది? ఎస్, సౌదీ అరేబియా మక్కాలో ఉంది. సీతారామం సినిమాలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. మరి నెక్స్ట్ మనసును మనసైలో సూపర్ హిట్ సాంగ్స్ వినాలనుకుంటే కనుక వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: విద్యుభారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. రాష్టంలోని ఆదర్శ పాఠశాలల్లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్దరించింది. 2026 జూన్ 1 తేదీ నుంచి 2027 ఏప్రిల్ 30 తేదీ వరకు 11 నెలల పాటు సేవలకు అనుమతిచ్చింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుబంధ ఆసుపత్రులకు 919.13 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో నిధులు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. స్వచ్చారథం తరహాలోనే గ్రీన్ షాప్ విధానం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రోడ్ల పురోగతి, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో జరిగే పనులు ప్రజలకు తెలిసేలా ప్రత్యేక డాష్ బోర్డు సిద్దం చేయాలన్నారు. మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా వరుసగా 2 ఏడాది కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు వేట నిషేధ అభివృద్ది నిమిత్తం 49.86 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అమెరికా ఆంక్షల మినహాయింపులతో సంబంధం లేకుండా రష్యా నుంచి ముడిచమురును మన దేశం నిరంతరం కొనుగోలు చేస్తోందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ స్పష్టం చేశారు. రాష్టంలో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. రాష్ట వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జూన్ 2026 సెషన్కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ రేపటితో ముగియనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. యూజీసీ నెట్ 2026 పరీక్షలు జూన్ 22 నుంచి 30 తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్లో జరగనున్నాయి. కర్నూలు జిల్లాలో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో అక్షరాంధ్ర 2 దశ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ సిరి సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

0: సమయం 7:05 కావస్తుంది. ఈ సమయంలో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022లో డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్యోద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలకంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తానని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ది కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ది కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్ మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఏడాది ప్రారంభంలో పరిశ్రమ ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్లు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన ఘటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరానికి సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీ కర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్టు చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్టు చీతా. పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21 తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధాన అధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131 చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్టు జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6 తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14 తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. సికిందర్ మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ అని చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 MHz పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము మనసును మనసు అంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, గెలిపే ముందర మహాయితి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఎస్, గెలిపే ముందర మహాయితి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలోది? ఆప్షన్ ఏ పిల్ల జమీందార్, ఆప్షన్ బి జెర్సీ. ఈరోజు కొంచెం కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, రెండిట్లోనూ మోటివేషన్ డైలాగ్స్ ఉంటాయి. బట్ ఏంటంటే, రెండిట్లోనూ ఒకే హీరో ఉంటాడు. కానీ ఈ డైలాగ్ చెప్పింది మాత్రం ఆ హీరో కాదు. ఎస్, ఎందుకంటే మోటివేషన్ ఎప్పుడైనా పక్కన ఉన్న వాళ్ళు కదా ఇచ్చేది, సూపీరియర్స్ కదా. ఎస్, మరి ఈ మూవీ నేమ్ ఏంటి? ఆప్షన్ ఏ పిల్ల జమీందార్, ఆప్షన్ బి జెర్సీ. 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది వీడియో కూడా ఈ మూవీలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి క్వశ్చన్, ఎస్ఎంఎస్ క్వశ్చన్ ఏంటి అంటే, డైలాగ్ గెలిపే ముందరా మహాయితి నేను ప్రపంచానికి పరిచయం చేస్తుంది, ఒక్కసారి ఓడిపోయి చూడు ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఆప్షన్ ఏ పిల్ల జమీందార్, ఆప్షన్ బి జెర్సీ. మరి మనకి మెసేజ్ పంపించేశారు, గుడ్ ఈవినింగ్ గంజి శ్రీను, కమ్మపల్లి పుల్లంపేట. రాంగ్ ఆన్సర్, ఓపెనింగే రాంగ్ ఆన్సరా? ఎస్. పడన జగనందర కాలనీ అప్పలరాజు, హాయ్ గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడన, గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. నార్కెట్పల్లి మనగా నమ్మూని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. హాయ్ ఏంజల్ ఫ్రమ్ మైలవరం, కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు, హాయ్ గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ, హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక, హాయ్, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ముంబై నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేమ్ ఏం మెన్షన్ చేయలేదు.

మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ అలగడ్ నంద్యాల జిల్లా నుంచి పాలెంపోలయ్య. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని. హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అందరూ. మహబూబ్ నగర్ పులిపాటి వెంకటేష్, కరెక్ట్ ఆన్సర్ పంపించింది, పంపించారు. ఓకే, దస్తగిరి సంధ్య, పొద్దుటూరు, కడప జిల్లా, కరెక్ట్ ఆన్సర్. మురళీకృష్ణ, మైసూరు, కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకి, హాయ్, గుడ్ ఈవినింగ్. కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సివి శ్రీనివాస్ రెడ్డి, ప్రొద్దుటూర్, హాయ్, రాంగ్ ఆన్సర్. చిరంజీవి తిరుపతి, హాయ్, గుడ్ ఈవినింగ్, రాంగ్ ఆన్సర్. హిమవంత్ కుమార్ విజయవాడ 1, కరెక్ట్ ఆన్సర్. నున్న శోభరాణి రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాన్స్, రుత్విక, ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఆంజనేయులు ఫ్రమ్ మేడికొండ, హాయ్, గుడ్ ఈవినింగ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సైదా నర్సరావుపేట, హాయ్, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు, రాంగ్ ఆన్సర్.

ఎస్ఎంఎస్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్కి అందరూ చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గెలిపే ముందురా, మా హాయితి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి అఖిల్. ఎస్, ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి అఖిల్. 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గుంటూరు కారంలో నుంచి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనం ఉన్నాము మనసును మనసు అంటూ, మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే డైలాగ్ గెలిపే ముందర మహా ఇది నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఈ మూవీలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నాని, ఆప్షన్ బి అఖిల్. మరి మనకి ఎంతమంది మెసేజ్ చేశారో చూద్దాం. ఎస్, ఆంజనేయులు ఫ్రమ్ మేడికొండ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు.

సైదా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఏంజల్ ఫ్రమ్ మైలవరం కరెక్ట్ ఆన్సర్. మురళీకృష్ణ మైసూరు కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఇంకా మనకి మెసేజెస్ రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం అనురాధ కరెక్ట్ ఆన్సర్. శ్రీవి శ్రీనివాస్ రెడ్డి కడప కరెక్ట్ ఆన్సర్. ఇనాయతుల్లా భవానీపేట కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూర్ కరెక్ట్ ఆన్సర్స్. నిజామాబాద్ వీక్లీ బజార్ మురహరి యశోద జానకి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సతీష్ కుమార్ క్యామా హాయ్. పెద్దమందడి వనపర్తి దగ్గర ఓకే కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. పున్నా వెంకటేశం హేమలత కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సుభాన్ రషీద్ బేగం సుమయ్య కరెక్ట్ ఆన్సర్. అప్పలరాజు ప్రేరణ కరెక్ట్ ఆన్సర్. పాలెంపల్లి ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్.

ఓకే, ఇంకా బొడ్డు బాలసుబ్రహ్మణ్యం. రాంగ్ ఆన్సర్. హిమవంత్ కరెక్ట్ ఆన్సర్. మొహమ్మద్ జైనుద్దీన్. స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. శోభారాణి రంగారావు. సాగర్. చాందిని. అవినాశ్వర్యాన్. స్మృతిపికా నున్నా కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడన కరెక్ట్ ఆన్సర్. అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. థర్డ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఎస్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆ మూవీలో ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సత్యరాజ్. ఎస్, గెలిపే ముందురా మహాయిత్రిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఈ మూవీలో ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సత్యరాజ్, ఆప్షన్ ఏ నబీనా అని చెప్పి 8662488 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి. మాస్టర్ మూవీలో నుంచి చిట్టి స్టోరీ అంటూ.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం. మరి మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ గెలిపే ముందు రా మహాయితి నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. ఈ డైలాగ్ ఏ మూవీలో ఉంది? ఫస్ట్ క్వశ్చన్. ఈ మూవీలో హీరో? సెకండ్ క్వశ్చన్. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? థర్డ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సత్యరాజ. మరి ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి మరి మనకి మెసేజ్ పంపించేశారు. ఎవరెవరు పంపించేశారో చెప్పేసి సూపర్ హిట్ సాంగ్ అందరి కోసం డెడికేట్ చేసేద్దాము. ఏంజల్ మైలవరం కరెక్ట్ ఆన్సర్. ఆంజనేయులు రాంగ్ ఆన్సర్. కనకారు పెట్టిన కరెక్ట్ ఆన్సర్. సతీష్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. పున్నా వెంకటేశం కరెక్ట్ ఆన్సర్. మురళీకృష్ణ కరెక్ట్ ఆన్సర్. మైసూర్ అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. మహంకాళి రాజేశ్వరి, సాత్విక్ పొదిలి కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. ఆశ శ్రీనివాస్ బెంగళూరు కరెక్ట్ ఆన్సర్. కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్. సివి శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్. తిమ్మరాజు రాయదుర్గం అనంతపురం జిల్లా. హాయ్ గుడ్ ఈవినింగ్. రాంగ్ ఆన్సర్ పాలంపల్లి ఆలగడ్డ కరెక్ట్ ఆన్సర్. గంగాభవని మురిపాలెం నుండి శ్రీనివాస్ పంతాడి కరెక్ట్ ఆన్సర్. పులిపాటి వెంకటేష్. సత్యవతి లక్ష్మీకాంత్ రవళి రామకృష్ణ. విహాన్ విద్వాన్ మహబూబ్ నగర్ కరెక్ట్ ఆన్సర్. హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. మురహరి యశోద జానకి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శుభని రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియాన్స్ రుత్విక నున్న కరెక్ట్ ఆన్సర్. అలాగే పెడన జగోనంద కాలనీ అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్. ముండాయి గ్రామం అనుమూల మోహన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట కరెక్ట్ ఆన్సర్. కరుణ విజయవాడ నుంచి హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నేనైతే రివీల్ చేస్తున్నాను, గెలిపే ముందు రా మహా అయితే నిన్ను ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ఒక్కసారి ఓడిపోయి చూడు, ఈ ప్రపంచం అంటే ఏంటో నీకు పరిచయం అవుతుంది. మూవీ నేమ్ పిల్ల జమీందార్. మూవీలో హీరో నాని. ఈ డైలాగ్ చెప్పింది రావు రమేష్. నానికి చెప్తాడనమాట, మోటివేట్ చేస్తాడనమాట తన ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు. ఎస్ సూపర్ మూవీ కదా. మరి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది నాని యాక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం డెడికేట్ చేస్తున్నాను. హాయ్ నాన్న మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ డ్యూయట్ డ్యూయట్లో సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వస్తూ ఉంటాయి, వింటూ ఎంజాయ్ చేసేయండి.

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మళ్లీ నిర్వహించనున్న నీట్ యూజీ పరీక్షపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రోటోకాల్తో పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గత పరీక్షలో గుర్తించిన లోపాలను పరిష్కరించాలన్నారు. నీట్ పరీక్షపై కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయ సమావేశాలు జరపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్తత, భద్రతపై రాజీ పడొద్దన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్పై సీబీఐ విచారణ జరుగుతోందని, ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలా చూడటమే మొదటి లక్ష్యమన్నారు. 2026 నీట్ పేపర్ లీక్ కావడంతో May 3 నిర్వహించిన పరీక్షను రద్దు చేసి మళ్లీ June 21 ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల వెల్లడించిన విషయం శ్రోతలకు తెలిసిందే. మత్స్యకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో మత్స్యకారుల సేవలో పథకం కింద మత్స్యకారులకు 262 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి ఈరోజు విడుదల చేశారు. రాష్టంలో 1000 మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 2 రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మినీ మార్ట్ల ద్వారా మిల్లెట్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదరణ 3.0 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి ఈరోజు ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్సిటీ అధ్యాపకుల నియామకాల్లో దివ్యాంగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను తాడేపల్లి కార్యాలయంలో కలిసిన ఆ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి చర్యలు తీసుకుందని గుర్తు చేస్తూ భవిష్యత్తులోనూ అండగా నిలుస్తామని ఆయన చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2026 క్రికెట్ పోటీలలో భాగంగా

జైపూర్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జెయింట్స్ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటే సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్. సో వింటూ బద్రి మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది వేవేల మైనల గానం అంటూ, చిత్ర మూవీల నుంచి ఊహల పల్లకిలో దేవి మూవీ నుంచి నీ నవ్వే నాగస్వరము అంటూ, నీకోసం మూవీల నుంచి నీకోసం అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
4: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक
3: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ, ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో

0: ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ది కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ
1: 19 మే 2026 నక్సల్ ప్రభావిత క్షేత్ర మే సంపూర్ణ వికాస్ కి परिकल्पना को लॉन्च किया जा रहा है. बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए.
0: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాధ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాద్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం 31 మార్చి 1 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల అమలును, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0, సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్దీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర ఖండూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల ఖండూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. ఖండూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజనీయాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు

0: ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు శునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా, వీధి కుక్కలను వేరే చోటుకే తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. నువ్వు నేను మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ప్రియతమా అంటూ, మురారి మూవీల నుంచి చెప్పమ్మా చెప్పమ్మా అంటూ, జయ మూవీ నుంచి ప్రియతమా తెలుసిన అంటూ, ఖడ్గ మూవీ నుంచి నువ్వు నువ్వు అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసింది.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. బాబా సెహగల్, సుజాత పాడగా వేటూరి రచనలో వచ్చిన రక్షావాడు మూవీలో నుంచి ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు. మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ ప్రేయస్ ప్రేమను పొందటానికి ఎక్కడ దాకైనా వెళ్తా, ఎవరినైనా వదులుకుంటా అంటున్నా. ఈ ప్రేయుడు తన పేరునే జపిస్తా, తన ప్రేమకే తప్పిస్తా అంటున్నాడు. మరి ఈ ప్రేమికుడి పాట ఏమిటో మీరు వినేయండి. భారతీయుడు చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, భువన్ చంద్ర రచన నుంచి జాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడగా ఎంఎం కీరవాణి సంగీతంలో సిరివెన్నెల రచనలో నుంచి జాలువరిన గీతాన్ని విని ఆనందించారు కదా. జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు, పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు, ఎవరూ లేని మనసులో ఎదురు రావే నాచెలి అంటున్న ఈ ప్రేమికులిద్దరి కుశల రాగాలేమిటో మీరు వినేయాలంటే కిల్లర్ చిత్రం నుంచి మనో చిత్ర పాడగా వేటూరి రచనలో ఇళయరాజా సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ రామ్ లక్ష్మణ్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెలకంటి రచన నుంచి జాలివారిన ప్రేమాలయం చిత్రం నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నీ పాల పొంగుల్లో తేలని, నీ గుండెలో నిండని అంటున్న ప్రియుడితో, నీ నీడలా వెంట సాగని, నీ కళ్ళలో కొలు ఉండని అంటున్న ఈ ప్రేరణలతో ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే రోజా చిత్రం నుంచి రాజశ్రీ రచనలో ఎస్పి బాలు సుజాత పాడగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. హరిహరన్ సాధన సర్గం పాడగా విద్యాసాగర్ సంగీతంలో ఏం రత్నం శివగణేషన్ రచనలో నుంచి జాలువారిన రన్ మూవీలో నుంచి గీతాన్ని విని ఆనందించారు కదా. నీ మాటలే వేదమంత్రం, నువ్వే నా ప్రపంచం, నే మోయలని అంటూ నీ హృదయాన్ని నాకు అందించావు, నేనున్నా అంటూ ఆ హృదయాన్ని నాలో దాచేశా అంటూ నా ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే మాస్టర్ చిత్రం నుంచి హరిహరన్ సుజాత పాడగా చంద్రబోస్ రచనలో దేవ సంగీతం అందించగా జాలువరిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: 101.3
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు. ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. శశిప్రీతం సంగీతంలో, సునీత పాడగా, సిరివెన్నెల రచనలో నుంచి జాలివారిన ఈ వేళలో నీవు అంటూ వస్తున్న ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. ఈ ప్రియుడు కుంకుమల్లే మారిపోతాడట. ఎందుకంటే ఈ నెల్లూరు నిర్జన స్నానమాడే పసుపులా పూసుకునేటందుకట. తన అందలకు మువ్వలా తనని మార్చుకోమంటున్న ఈ ప్రియుడు ఇంకా ఏమన్నాడో తెలియాలంటే ఒకే ఒకడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడగా ఏం రత్నం శివగణేశన్ రచనలో ఏ రహమాన్ సంగీతంలో వచ్చిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

0: స్టూడియోల సమయం 10 గంటలు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసున మనసై అంటూ వినిపించని రాగాలు

స్టూడియోలో సమయం 11:10. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ్ అండ్ జై హింద్ అండ్ షాలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.

0: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి. ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమంలో విరాట పర్వం బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీమతి మిరియాల సుబ్రహ్మణ్యేశ్వరి బృందం.
1: శుక్లాంబరధరం విష్ణం.